ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 24వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో వివేచనం, చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో రాగి సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 మహబూబ్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో వివేచనం, చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో రాగి సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక. నివేదిక అందిస్తారు శ్రీజీ రవికుమార్ యాదవ్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన గ్రామీణ నేపథ్యం నుండి విదేశాల్లో వ్యాపార విజయం సాధించిన శ్రీమతి వంతెనపల్లి విజయ్ కిరణ్ గారితో శ్రీ రమేష్ సుంకసారి గారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం శీర్షికన ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాల రాజుగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎల్లా ప్రగడ జోగులాంబ గారి వీణావాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 11:03 నవరస భరితం నాటకం, రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు. 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో సతీ సావిత్రి కథ చిందుయక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వానాకాలంలో మొక్కజొన్న సాగు మెళకువలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 8:15 పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈరోజు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30 కు

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: నమస్కారం.

0: 6:10 భావన కార్యక్రమంలో వివేచనం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు.
1: వివేచనం, దీనికి వివేకించుట, విమర్శించి చూచి మంచి చెడులను ఎరుగుట, తెరక్కువ, పెద్దరికము, విచారము, ఇలా నైఘంటిక అర్థాలున్నాయి. సత్య శోధనలో మానవ మేధస్సు నిత్య సత్యాన్వేషణే వివేచన. జీవితం అంటే కేవలం అస్తిత్వపు కొనసాగింపు మాత్రమే కాదు, అది నిరంతరంగా ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనిషికి తోడుగా నిలిచే ఏకైక దిక్సూచి వివేచనం. వివేచనం అంటే ఏదో కేవలం తెలివితేటలు లేదా పాండిత్యం మాత్రమే కాదు, అది ఒక విషయాన్ని దాని అసలు రూపంలో దర్శించే శక్తి, మంచి చెడులను, సత్యాసత్యాలను, శాశ్వత అశాశ్వతాలను వేరుచేసి చూడగలిగే పరమాద్భుత మానసిక స్థితి. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం వివేకం లేని జ్ఞానం వ్యర్థం. వివేచన లేని మేధస్సు ఒక పదునైన కత్తి వంటిది, అది శత్రువును సంహరించడానికి బదులు దాన్ని ధరించిన వాడినే గాయపరుస్తుంది. నేటి యాంత్రిక జీవనంలో మనం సమాచారం కోసం తహతహలాడుతున్నాం, కానీ ఆ సమాచారాన్ని వివేచనతో జల్లెడపట్టి నిజానిజాలను గ్రహించే తీరికను కోల్పోయాం. అందుకే మనిషికి వివేచనా శక్తి అత్యంత అవసరం. సోక్రటీస్ అంటాడు, పరిశీలించని లేదా వివేచనతో సమీక్షించుకోని జీవితం జీవించదగినది కాదు అంటాడు. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఆయన ఎప్పుడు నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీని వెనుక ఉన్న సత్యం ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకోవాలని బోధించారు. మనిషి తన ఆలోచనలను నిరంతరం పరిశీలించుకోవడమే వివేచనకు పునాది అని ఆయన నమ్మారు. థామస్ జెఫర్సన్ అంటాడు, ఎప్పుడూ ఖాళీగా ఉండకు, వివేచనతో పనిలో ఉండు, కాలాన్ని వృధా చేయని వారికి సమయం లేదని ఫిర్యాదు చేసే అవసరం ఉండదు అని. అమెరికా 3వ అధ్యక్షుడు, గొప్ప మేధావి అయిన జెఫర్సన్ వివేచన అంటే సమయాన్ని ఎంతటి సద్వినియోగం చేయాలో తెలిసిన మేధస్సు అని చెప్పగానే చెప్పారు. తెలుగు సాహిత్యంలో వివేచనకు పరాకాష్ఠగా మనం వేమన పద్యాలను చెప్పుకోవచ్చు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అనే పద్యంలో ఆయన బయటకు ఒకేలా కనిపించే వస్తువుల అంతరార్థాన్ని వివేచనతో గ్రహించమని చెప్పారు. అలాగే భర్తృహరి సుభాషితులలోనివి, నీచులు ధనమును కోరుదురు, మధ్యములు ధనమును మానమును కోరుదురు, ఉత్తములు మానమునే కోరుదురు అనే పద్యం ఏది విలువైనదో నిర్ణయించుకునే వివేకపు స్థాయిని తెలియజేస్తుంది. మన కవిత్రయంలోని తిక్కన సోమయాజీ తన భారత రచనలో ధర్మ సంకట సమయాల్లో పాత్రలు వివేచనతో ఎలా వ్యవహరించాలో అద్భుతంగా చిత్రీకరించారు. వివేచనం అనేది కేవలం పుస్తకాల్లో లేదు, అది మన దైనందిన జీవితంలోనే ఉంది. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, ఉదాహరణకు మనం మాట్లాడే మాట, తీసుకునే ఆహారం, చేసే పని, వీటన్నింటి వెనుక వివేచన ఉండాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే భావోద్వేగానికి లోను కాకుండా కాసేపు ఆగి దాని పరిణామాలను విశ్లేషించుకోవడమే వివేచనకు అసలైన పరీక్ష. నేటి సమాజంలో వివేచన అనే అంశం మరుగున పడిపోతుంది. సామాజిక మాధ్యమంలో వచ్చే అనవసరమైన వార్తలను నిజమని నమ్మేయడము, వివేచనా శక్తి లేని వ్యాఖ్యల వెనుక పరిగెత్తడం వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నాం. వివేచనా శక్తి గల వ్యక్తి ఒక వార్తను వినగానే ఇది ఎంతవరకు నిజం, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తాడు. వివేచన మనిషికి వినయాన్ని ప్రసాదిస్తుంది. తెలివైన వాడు తాను ఎంతో తెలుసని గర్విస్తాడు, కానీ వివేకవంతుడు తనకు ఇంకా తెలియవలసింది ఎంతో ఉందని వినమ్రంగా ఉంటాడు. నిజానికి వివేచన అనేది నిరంతర సాధన. మనం భగవద్గీతను పరిశీలిస్తే అర్జునుడు తన బంధువులను చూసి విషాదంలో మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ప్రబోధించింది కేవలం యుద్ధం గురించి కాదు, ఆత్మజ్ఞానంతో కూడిన వివేచన గురించి. కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి అని విడదీసి చూసే శక్తిని కృష్ణుడు అతనికి ప్రసాదించాడు, అదే వివేచన. ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పనిలోనూ, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఈ వివేచనను తోడించుకుంటే మన జీవితం ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది.
0: వివేచనం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో లక్ష్మీస్తుతి వింటారు.

0: ఇంతవరకు లక్ష్మీ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో రాగి సాగు గురించి కొన్ని వివరాలను వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో రాగి సాగు పద్ధతుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వానాకాలంలో వర్షాధారంగా యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేసుకోవచ్చు. మాగాణంలో నీటి లభ్యత తగ్గినప్పుడు కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితులలో రాగి పంట సాగు చేసుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. రాగిలో కాల్షియం అత్యధికంగాను కొవ్వు తక్కువగాను ఉంటుంది. విత్తే సమయం అయితే ఈ పంటను వానాకాలంలో జూన్ మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు నాటుకోవచ్చు. ఇక నేలలైతే రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవాలి. ఇక విత్తన మోతాదు విషయానికి వస్తే 2 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు 1 ఎకరం పొలంలో నాటడానికి సరిపోతుంది. సాలు పద్ధతిలో 1 ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం గురించి ఈ విధంగా, కిలో విత్తనానికి 2 గ్రాములు కార్బన్ డాజిమ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే పద్ధతి అయితే నారుమడికి తేలికపాటి దుక్కి చేసి విత్తనం చల్లి పట్టె తోలాలి. బాగా దుక్కి చేసిన నేలలో రాగిని 1:3 నిష్పత్తిలో విత్తనము సన్నని ఇసుక కలిపి నేరుగా విత్తుకోవచ్చు. ఇక నారు నాటే పద్ధతి విషయానికి వస్తే 85-30 రోజుల స్వల్పకాలిక రకాలను 21 రోజుల వయసు, 105-120 రోజుల దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల నారు మొక్కలు నాటాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం పాటించాలి. ఎరువులు నాటే ముందు 1 ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. 25-30 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకు 25 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన తర్వాత 30 రోజులలోపు అంతర సేద్యం దంతెలతో చేసుకుని కలుపు నివారణ చేపట్టాలి. ఇక నీటిని ఏ విధంగా అందించాలంటే పూత దశ, గింజ పాలు పోసుకునే దశలో పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా, ఇక గులాబీ రంగు పురుగు గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. బాగా ఎదిగిన లార్వాలు గులాబీ రంగులో ఉండి కాండాన్ని తొలిచి లోపల భాగాలను తినడం వల్ల మొవ్వ చనిపోతుంది. పంటను కంకి దశలో ఆశిస్తే తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక అగ్గి తెగులు విషయానికి వస్తే, ఈ తెగులు ఆశించినప్పుడు ఎదిగిన మొక్కల ఆకులు, కనుపులు, వెన్నులపైన దారపు కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. కనుపులపై తెగులు ఆశిస్తే కనుపులు విరుగుతాయి, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారుతాయి. మొక్కలపై ఈ తెగులు ఆశించినప్పుడు 1 గ్రాము కార్బన్ డయాక్సైడ్ లేదా 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ హెక్సాకొరజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట కోత నూర్పిడి విషయానికి వస్తే, గింజలు ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు వెన్నుల దగ్గర ఆకులు పండినట్టుగా ఉంటే పంటను కోయొచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కర్రలతో కొట్టి కానీ ట్రాక్టర్ నడపడం ద్వారా కానీ గింజలను సేకరించాలి. ఇక రాగి పంట యొక్క రకాల గురించి వివరాలు ఈ విధంగా. భారతి అనే ఈ రకం అన్ని కాలాలకు అనువైన రకం. 105-110 రోజుల పంట కాలం కలిగి 1 ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడినిస్తుంది. వెన్నులు పెద్దవి, ముద్దగా ఉంటాయి. అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. శ్రీ చైతన్య, ఈ రాగి పంట రకం వానాకాలంకు అనువైన రకం. 110-120 రోజుల పంట కాలం కలిగి 1 ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా ఉండి పిలకలు ఎక్కువగా వేస్తుంది. ఇక హిమ, ఈ రాగి రకం యాసంగికి అనువైన రకం. 105-110 రోజుల పంటల కాలం కలిగి 1 ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడిస్తుంది. తెల్లగింజ రకం అగ్గి చెగులు తట్టుకుంటుంది. ఒకుల, ఇది వానాకాలంకు అనువైన రకం. 105-110 రోజుల పంట కాలం కలిగి 1 ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడినిస్తుంది. అగ్గి చెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక మారుతి రకం, ఈ రకం

0: రాగి వానకాలం వేసవి కాలాలకు అనువైన రకం. 85-90 రోజుల పంట కాలం కలిగి ఎకరాకు 9-10 క్వింటాలు దిగుబడినిస్తుంది. బెట్టను అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిపుణులు ఈ వానాకాలంలో రాగి చేసుకునే వివరాలు మనకు అందించారు. ఈ రాగి వివరాలు మీరందరూ ఆకలింపు చేసుకొని చక్కటి పంటలు పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వానాకాలంలో రాగి సాగు గురించి కొన్ని వివరాలను విన్నారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగు గురించి కొన్ని వివరాలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం వానాకాలంలో మొక్కజొన్న సాగు మెళకువళ్ళు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో
2: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक वीत कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలో ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: భారత్ యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1,037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు, అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు, నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096, వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ GSTAT విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర GSTAT ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయసేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 తేదీన ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది, ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్దికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ప్రశ్నపత్రస్య అనధికృత ప్రకాశన ప్రకరణస్య అనంతరం గత అర్ధ త్రిమాసే అనేకే మహత్వపూర్ణాః ఉపాయాః కృతాః. దోషిణః గృహీత్వా కారాగారే స్థాపితాః సంతి. గతరాత్రౌ ప్రసారితే ఏకస్మిన్ దృశ్య శ్రవ్య సందేశే శ్రీమోదీ అవదత్ యత్ ప్రశాసనస్య ప్రథమం ఉత్తరదాయిత్వం విద్యార్థినాం శైక్షణిక వర్షస్య సంరక్షణం ఆసీత్. అత ఏవ పరీక్షాణాం అవిలంబేన ఆయోజనం అత్యావశ్యకం ఆసీత్. అసౌ ఏతదపి ఉక్తవాన్ యత్ ప్రశ్నపత్రస్య అనధికృత ప్రకాశనం న లఘు విషయః అపితు ఏతేన లక్షశః విద్యార్థినా తేషాం అభి

0: अत एव परीक्षाणाम् अविलम्बेन आयोजनम् अत्यावश्यकम् आसीत्। असौ एतदपि उक्तवान् यत् प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशनं न लघु विषयः, अपि तु एतेन लक्षशः विद्यार्थिना तेषाम् अभिभावकाश्च अत्यन्तं पीडिताः अभवन्। रोमानिया देशस्य आधिकारिकयात्रारता राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः अद्य बुखारेस्ट नगरस्य विक्टोरिया पैलेस इत्यत्र रोमानिया देशस्य प्रधानमन्त्रिणा इली बोलोजान इत्यनेन सह वार्तालापं करिष्यति। सा रोमानिया देशस्य राष्ट्रपतिना निकुसोर दारी इत्यनेन सह भारत रोमानिया बिजनेस फोरम सम्मेलनम् अपि सम्बोधयिष्यति। तदनन्तरं राष्ट्रपतिः मुर्मुः रोमानिया देशस्य संसदि गमिष्यति, यत्र सा सिनेट इत्यस्य अध्यक्षा मर्सिया अब्रुडीन तथा चेम्बर ऑफ डेप्यूटीज इत्यस्य अध्यक्षा सोरिन ग्रिंडेनु इत्यनया च सह वार्तालापं करिष्यति। दिल्ली उच्च न्यायालयेन सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 इत्यस्य अन्तर्गतं प्रकरणानां श्रवणार्थं तत्क्षणप्रभावेण नूतनः फास्ट्रैक इति शीघ्र न्यायालयः स्थापितः। उच्चन्यायालयस्य अधिसूचनानुसारं राउज़ एवेन्यू न्यायालये न्यायाधिकारिणः अनु ग्रोवर बलीगा इत्यस्याः न्यायपीठं विशेषरूपेण नामनिर्दिष्टः शीघ्र न्यायालयः भविष्यति। अत्र सार्वजनिक परीक्षास अधिनियम सम्बद्ध प्रकरणानां तथा तैः सह सम्बद्धानाम् अपराधानां श्रवणं भविष्यति। 30,000 न्यायालयस्य मध्यस्थता केन्द्रस्य प्रभारयुक्ता न्यायाधीशा अनु ग्रोवर बलीगा अस्य प्रयोजनस्य कृते विशेष न्यायाधीशरूपेण राउस एवेन्यू न्यायालयं स्थानान्तरिता। अस्य निर्णयस्य उद्देश्यं सार्वजनिक परीक्षासु अनुचित साधन सम्बद्ध प्रकरणानां शीघ्र निर्णयं सुनिश्चेतुम् अस्ति। एषा अधिसूचना प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणेषु संलिप्तानां व्यक्तीनां शीघ्रं कठोरदण्डविधानार्थं शीघ्र न्यायालय स्थापनायाः घोषणानन्तरं कतिपय होरानन्तरम् एव प्रख्यापिता। केन्द्रेण विभिन्नेषु मन्त्रालयेषु विभागेषु च सचिवाः नियुक्ताः सन्ति। विनीत जोशी यः सम्प्रति शिक्षामन्त्रालयस्य उच्चशिक्षासचिवः अस्ति, सः पञ्चायतीराजमन्त्रालयस्य सचिवः अभवत्। नरेशपालः गंगवारः नूतनः उच्चशिक्षासचिवः भविष्यति। टीके अनिलकुमारः विद्यालयशिक्षायाः साक्षरतायाः च सचिवः भविष्यति। आवासनगरकार्यविभागस्य सचिवः किथला श्रीनिवासः पूर्वोत्तरक्षेत्रस्य विकासमन्त्रालयस्य सचिवत्वेन नियुक्तः अभवत्। केशवचन्द्रा इत्येषः खननमन्त्रालयस्य सचिवः भविष्यति। चन्द्रभूषणकुमारश्च श्रमाजीविकामन्त्रालयस्य सचिवः भविष्यति। सुशीलकुमारलोहानी इत्येषः पशुपालनस्य दुग्धव्यवसायस्य च सचिवः भविष्यति। सतेन्द्रसिंहः नगरविकासविभागस्य सचिवत्वेन भविष्यति। पीयूषगोयलः राष्ट्रियमानवाधिकार आयोगस्य महासचिवः भविष्यति। मन्त्रिमण्डलस्य नियुक्तिसमित्या एतेषां नियुक्तिः स्वीकृतास्ति। दिल्ली मेट्रो रेल निगमः DMRC इत्येषः सूचितवान् यत् अद्य प्रातः 7:30 राष्ट्रियराजधान्यां सुरक्षाकारणात् अग्रिमनिर्देशपर्यन्तं 17 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति। एतेषु स्थानकेषु लोककल्याणमार्गः राजीवचौक पटेलचौक आश्री रामकृष्ण आश्रम मार्गः बाराखम्भामार्गः सर्वोच्चन्यायालयः सेवातीर्थादि स्थानकानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: కాలుష్యరహిత రాష్ట్రం, కాలుష్యరహిత దేశ నిర్మాణానికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ మండలం దివిటిపల్లి సమీపంలోని అమరరాజా సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన బ్యాటరీల తయారు యూనిట్ను దివిటిపల్లిలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతికత రాష్ట్రంలో అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు. మహబూబ్ నగర్ దేవరకద్రా నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతి

0: నియోజకవర్గంలో ఒక సంకల్పంతో యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇళ్ల మంజూరులో ఎలాంటి అవినీతికి తావులేకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయడం ఆనందంగా ఉందని, ప్రజలకు ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకితభావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, యువత, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసే దిశగా నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థాన భవనాన్ని తెలంగాణ హైకోర్టు మహబూబ్నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఎస్వి శ్రవణ్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రేమలత, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యాపార సంస్థలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు భద్రత పరంగా అత్యంత కీలకమని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్తలకు సీసీటీవీ కెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో ప్రతి షాపింగ్ కాంప్లెక్స్, గోదాం, వాణిజ్య సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరంగా మారిందని తెలిపారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, అనుమానాస్పద కదలికల పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. ఎస్ఐఆర్ పురోగతి, భారత ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా మార్పులపై కలెక్టర్ కార్యాలయంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు చెప్పారు. జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు డార్క్ మండలంగా పేరొందిన మిడ్జిల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో నిర్వహించిన కృతజ్ఞతాభినందన సభలో ఆయన మాట్లాడారు. 2006 జూలై 4 మిడ్జిల్ మండలం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఇక్కడి ప్రజలు జడ్పీటీసీగా గెలిపించినందువల్లే ఈరోజు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. మిడ్జిల్ మండలానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ నెల నుంచి బోరుగుల రామకృష్ణారావు, జైపాల్ రెడ్డి, ద్యాపా గోపాల్ రెడ్డి వంటి మహనీయులు ఎదిగారని గుర్తు చేశారు.
1: మహబూబ్నగర్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ జి రవికుమార్ యాదవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన

0: జయం సాధించింది. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షులు నికుసర్ దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్ రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్ ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధో కి ఆధారశిలా హై ఔర్ ముజే ఖుషీ హై కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే 3 మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హై. హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడ్డం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగీ. కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఔర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయేగా.
0: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై

0: జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన గ్రామీణ నేపథ్యం నుండి విదేశాల్లో వ్యాపార విజయం సాధించిన శ్రీమతి వంతనపల్లి విజయ్ కిరణ్ గారితో శ్రీ రమేష్ సుంకసారి గారి సంభాషణ వింటారు.

0: సుపథం. సుపథం. శ్రోతలకు నమస్కారం. సుపథం శీర్షికన ఈరోజు శ్రీమతి వంతనపల్లి విజయకిరణ్ గారితో ముచ్చటిద్దాం. తనది గాని ఊర్లో తనకంటూ ఒక స్థానం కల్పించుకొని వ్యాపార రంగంలో ఒక ముద్రను వేసి కుటుంబ సహకారంతో ఎలా సాధించగలరు ఒక మహిళ అనే విషయానికి తార్కాణంగా నిలిచిన విజయకిరణ్ గారు టాంపా ఫ్లోరిడా నుంచి వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నా. అమ్మా నమస్కారం.
1: నమస్తే అండి.
0: మీరు అమెరికాలో ఫ్లోరిడాలో మీకంటూ ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అక్కడ భాష తెలియని ప్రదేశంలో, జనాలు తెలియని ప్రదేశంలో మీకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసి సమాజంలో ఒక గుర్తింపు సాధించారు. మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అమెరికాలో మీకంటూ ఒక స్థానాన్ని కల్పించుకునే మీ విజయయాత్ర గురించి తెలుసుకుందాం. మీ జన్మస్థలం ఎక్కడమ్మా?
1: మాది ఇంకొల్లు, ప్రకాశం డిస్టిక్ అండి. మా నాన్నగారి పేరు మురకొండ శ్రీరామార్య, మా అమ్మ పేరు పుష్పావతి. మా నాన్నగారు హిందీ పండిట్ అండి. మా అమ్మ నాన్న టీచర్సేను. వాళ్ళు ఎప్పుడో యుఎస్ వెళ్ళారండి. తర్వాత మేము వెళ్ళాలి ఆ టైంలో మా హస్బెండ్ నేను మేము ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయాము.
0: మీరు ఎంతవరకు చదువుకున్నారు?
1: నేను 12th అండి. తెలుగు మీడియం కూడా. నాకు ఇంగ్లీష్ కూడా, నేను అమెరికా వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ సారీ ఇలాంటివి అవ్వచ్చు కానీ నాకు అసలు ఇంగ్లీష్ కూడా రాదు.
0: మీ పెళ్లి ఏ వయసులో జరిగింది? మీరు ఎక్కడ స్థిరపడ్డారు?
1: నాకు పెళ్ళైనప్పుడు 18 ఇయర్స్ అండి. సో మేము చెన్నైలో మీట్ అయ్యి మేమిద్దరము ఇష్టపడ్డాము. కానీ అదే పేరెంట్స్ వాళ్ళకి పెద్ద ఇష్టం లేక మేము సరే నేను ఇక్కడే ఉండిపోతాము అన్నట్టుగా చేసుకున్నాము. మా హస్బెండ్ పేరు సుధీర్ వంతెనపల్లి అండి. తను నెల్లూరు, మా మామయ్య గారు మాలకొండారెడ్డి గారు వంతెనపల్లి. మా హస్బెండ్ అప్పుడు మా పెళ్ళైనప్పటికీ ఇంజనీరింగ్ చేస్తున్నారు. తను ఇంజనీరింగ్ అయిన తర్వాత నాగార్జున ఫెర్టిలైజర్స్ కాకినాడలో జాబ్ వచ్చింది. అక్కడ మా సెకండ్ బాబు పుట్టిన తర్వాత దెన్ మేము డిసైడ్ అయ్యాము, ఓకే మనం కూడా వెళ్దాము, మనకు కూడా ఇక్కడ పెద్ద ఎవరు లేరు కదా, మనం కూడా అమెరికా వెళ్దాము డిసైడ్ అయ్యి. సో మా హస్బెండ్ యాక్చువల్గా ఆయన ఇంజనీరు, కానీ అమెరికా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన జాబ్ అయిపోయిన తర్వాత నైట్ టైము వెళ్ళి ఆయన కంప్యూటర్స్ నేర్చుకొని దీనికోసం ప్రత్యేకంగా
0: సాఫ్ట్వేర్
1: నేర్చుకున్నారు. పాపం ఆయన అది కాదు అసలు, వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళి నేర్చుకుని రాత్రులు నేర్చుకునేవాళ్ళు. అలాగా తను అప్లై చేసుకుని జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము వెళ్ళామండి.
0: ఏ సంవత్సరం మీరు అమెరికాకి వెళ్ళారు?
1: 1999లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఫ్యూ మంత్స్ సెయింట్ లూయిస్లో ఉన్నాము. ఆ తర్వాత మా హస్బెండ్కి వెరైజాన్లో, టాంపా ఫ్లోరిడా వెరైజాన్లో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెదరు అది మనలాగా ఉంది, మనం ఇక్కడ ఉందాము, జాబ్ కూడా బాగుందని ఉండిపోయాము. సో వెరైజాన్ వాళ్లే మాకు గ్రీన్ కార్డు అన్ని ఇస్తే మేము అలాగా సిటిజన్స్ కూడా అయ్యామండి.
0: మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనో లేదంటే స్వయం కృషితో ఏదైనా స్వావలంబన కలిగించుకోవాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటారు?
1: ఎప్పుడు నాకు ఖాళీగా ఉండాలి ఏదో అని ఏమీ లేదు. ఫస్ట్ మేము అమెరికా వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా కజిన్స్ కానీ లేకపోతే నా తోబుట్టువులు కానీ లేకపోతే మా పేరెంట్స్ ఎప్పుడో వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళలేదు. ఆ టైంలో మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉండిపోయాను కాబట్టి నేను చాలా డిఫరెన్స్, వాళ్ళంతా బాగా సెటిల్ అయ్యి అంతా ఉన్నారు, మేము కూడా అలాగా బాగుండాలి, నా పిల్లలు ఎస్ డెఫినెట్లీ మోటివేట్ చేసింది. నా పిల్లలు కూడా వీళ్ళందరితో ఈక్వల్గా ఉండాలి, వీళ్ళలాగా బాగుండాలి అనేసి సో ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది నాకు. కానీ నేను 12th తెలుగు మీడియం, నాకేమి రాదు.

0: సో ఏదో చెయ్యాలి, ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించేదాన్ని. సో నాకు స్టోర్లకు వెళ్ళినప్పుడు అంత క్లీన్గా లేక, గ్రోసరీ స్టోర్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్కి అంత బాగా మెయింటైన్ చేయట్లేదు అనిపించి మా హస్బెండ్కి చెప్పాను. నేను ఒక స్టోర్ పెడతామంటే మనకేమి తెలియదు కదా, అంటే ట్రై చేద్దాము అని మా హస్బెండ్ ఏమన్నారంటే, మనకు దగ్గర $70,000 ఉన్నాయి, మేము సేవ్ చేసుకున్నాం అప్పటికి, ఇది పెట్టి పెడదాము, వస్తే వచ్చింది, పోతే మనం ఎవరికి అప్పు ఉండము. పెట్టిన తర్వాత కొంచెం బాగానే, అంటే తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారండి ఆ టైంలో, అందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారు అక్కడ ఈ బిజినెస్లో. సో ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఏంటంటే మన స్టోర్ పెట్టగానే వెండర్స్ అందరూ వచ్చి మా దగ్గర కొనండి మా దగ్గర కొనండి అనే పరిస్థితి ఈరోజు అమెరికాలో ఉంది. 20 ఇయర్స్ బ్యాక్ ఆ పరిస్థితి లేదు. మనం వాళ్ళని అడగాలి, ఇది ఇవ్వరా ఇది ఇవ్వరా, రిక్వెస్ట్ చేయరా, అమ్మో గట్టిగా అడిగితే వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఇవ్వకుండా ఉండొచ్చు. అంటే సౌత్ ఇండియన్స్లో ఫస్ట్ నాకు తెలిసి ఎవరు లేరు మేమేనేమో. సో అక్కడ సో అందుకని ఏంటంటే వాళ్ళు అంత ఇవ్వరండి, అంత ఈజీ కాదు.
1: అంటే ప్రముఖ బ్రాండ్స్
0: అమ్మేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. సో తర్వాత మాది పెట్టిన తర్వాత కొంచెం కొంచెమే తెచ్చుకొని స్టార్ట్ చేశాము. మాది ఎప్పుడైతే సక్సెస్ ప్రారంభమైందో అప్పుడు అందరూ ఉమ్మడిగా అయ్యి వేరే స్టోర్ వాళ్ళందరూ వీళ్ళకిస్తే మేము అందరం కొనము అని లైక్ వెండర్స్ కి చెప్పారనమాట.
1: విజయ్ కిరణ్ గారు, మీరు 12th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివారని చెప్పారు, అక్కడ మీరు భాషతో ఎలా మేనేజ్ చేయగలిగారు? కష్టపడి వ్యాపారం అంటే ఒక కిరాణా స్టోర్ గానీ గ్రోసరీ స్టోర్ గానీ పెడితే చాలా మంది వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడి ముచ్చటించి వస్తువులు క్రయ విక్రయాలు జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో మీకు ఈ భాష అనేది ఇబ్బంది కలగలేదా?
0: చాలా అండి, అది చాలా ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు కొంచెం తెలుగు సప్లయర్స్ ఉన్నారు, అప్పుడు లేరు సప్లయర్స్, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కానీ సౌత్ ఇండియన్స్ కానీ తమిళ్ కర్ణాటక ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అప్పుడు ఉండేవాళ్ళు కాదు. సో నేను ఏ లాంగ్వేజ్, నా ఫ్రెండ్ ఉంటే ఒక లాంగ్వేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగులో ఏమంటారు, అదే హిందీలో ఏమంటారు, గుజరాతీలు ఏమంటారు, నేను 10th క్లాస్ కూడా అంత చదవలేదు, ఈ పేర్లు నేర్చుకోవటానికే నాకు అను. నేను ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే చిరాకు పడేవాళ్ళు వెండర్స్, నీకేమి రాదు నీకేం తెలియదు నీకు ఆర్డర్ చేయటం రాదు అలాగ నన్ను ఎప్పుడు బాధ చేసేవాళ్ళు అనమాట. అందుకని ఇలా కాదని వెళ్ళి నేర్చుకొని అన్నీ రాసుకొని వాళ్ళకి అలా ఆర్డర్ చేసేదాన్ని.

0: ఉన్నట్లు. మామూలుగా ఒక మహిళ సమాజంలో ఒక వ్యాపారాన్ని కనుక ఏదైనా మొదలు పెడితే కుటుంబం నుంచే చాలా రెసిస్టెన్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి. మీకు కుటుంబం నుంచి ఏ రకమైన సపోర్ట్ లభించింది?
1: మా హస్బెండ్ నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా హస్బెండ్ నేను మా పిల్లలేనండి. తర్వాత స్టార్ట్ చేపించి అంతా చేస్తుంది మా హస్బెండ్ నా పిల్లల సపోర్టు ఇళ్లే కాబట్టి ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి, లైక్ ఒక ఉమెన్గా స్టార్ట్ చేసినప్పుడు అంత ఈజీ ఏం కాదండి. ఇప్పుడు కొంచెం పర్లా, ఇప్పుడు నేనంత మా రోజుల్లో జరిగినంత వివక్షత ఇప్పుడు లేదని నేను అనుకుంటున్నాను.
0: ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు?
1: మేము 2003 స్టార్ట్ చేసాం. అప్పుడే మాకు వర్క్ పర్మిట్ వచ్చింది, మేము చేయగలం లీగల్గా బిజినెస్ అక్కడ.
0: ఈ సక్సెస్ స్టోరీలో మీరు గమనించిన ముఖ్య అంశాలు ఏంటి? అంటే మీరు అంతవరకు వెండర్స్ కూడా మీకు వచ్చి ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు, ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి మా ప్రోడక్ట్ అమ్మండి అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు కదా, ఏ రకమైన బిజినెస్ స్ట్రాటజీ కానీ మిమ్మల్ని సక్సెస్ దారి పట్టించింది అంటారు?
1: హానెస్ట్ ఫస్ట్,
0: హానెస్టీ.
1: ఎప్పుడు అబద్ధం చెప్పటం, లేకపోతే ఒక కస్టమర్ దగ్గర ఒక పైసా ఎక్కువ తీసుకోవటము, ఎవరైనా మర్చిపోయినా మేము, అంటే చాలా సందర్భాల్లో కస్టమర్స్ డబ్బులు డ్రాప్ చేసుకున్నా కూడా అక్కడ పెట్టే ఎవరైనా వస్తే ఇవ్వటము. మనకి ఎవరి డబ్బులు వద్దు, మనం కష్టపడి బా చేసుకున్నాము. నిజాయితీ
0: మిమ్మల్ని విజయబాట పట్టేసింది. మామూలుగా అంటుంటారు హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అదే మీ సక్సెస్ కి కారణమైంది. మీకు సామాజికంగా అంటే మీ కుటుంబ నేపథ్యంలో స్టిగ్మా ఉంటుంది, అంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఈ మీరు కుటుంబ బాంధవ్యాలు, ఒక మహిళగా మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి నిలదొక్కున్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా?
1: కుటుంబం నుంచి అంటే మా అత్తగారి సైడ్ మా బావగారు ఆడపడుచులు అందరూ వెరీ నైస్ అండి. నాకు అసలు ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ మా సైడ్ అంటే మా కజిన్స్ అందరూ నాతో చాలా బాగుంటారు. నాకు ఓన్లీ సవాలంటే ఇప్పుడు కూడా అంటే మా హస్బెండ్ ఎక్కువ మాట్లాడరు, కానీ మేమిద్దరం ఒక్క డెసిషన్ కూడా వితౌట్ మేము మాట్లాడుకోకుండా ఏ డెసిషన్స్ తీసుకోము. ఎందుకంటే మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంత ప్రయాణం చేసి 37 ఇయర్స్ 38 ఇయర్స్ మా ప్రయాణంలో చూసేది ఏంటంటే మనము నా బిజినెస్ అది, నేనే ముందుండాలి, మా హస్బెండ్ ఉండలేరు. మా హస్బెండ్ జాబ్ చేస్తారు, సో ఓ అంతా ఈమెది అంటే లైక్ ఎవరు మన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయనకు పాప నోరు లేదు, ఈమె అంతా ఇలాంటి ఫేస్ చేశాను.
0: సూటిపోటు మాటలు
1: స్టిల్ సమ్టైమ్స్, బట్ ఐ డోంట్ కేర్ నౌ. I am strong woman now. Because of my kids, my husband.
0: అంటే కుటుంబం అంతా సమిష్టిగా నిలబడి
1: యా
0: మీ ఈ సక్సెస్ కి దోహదపడింది?
1: నా సక్సెస్ కి నా ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్, అంతే.

0: ఇప్పుడు మహిళా సాధికారత గురించి తరచుగా వింటుంటాము విజయ్ కిరణ్ గారు, ఇప్పుడుండే అమ్మాయిలకు కానీ మీరిచ్చే సలహా?
1: సలహా ఇచ్చి నాకు తెలియదు, బట్ నేను ఒక్కటే చెప్తాను, ఎవరైనా హానెస్ట్గా సిన్సియర్గా కష్టపడటం ఒళ్ళొంచి, మనము కూర్చొని నేను ఎప్పుడు మా స్టోర్లోనే కూర్చొని అయ్యి నువ్వు ఇచ్చేయి అచ్చేయి అని నేను ఎప్పుడు చెప్పు, వాళ్ళతో పాటు ఈక్వల్గా ఈ రోజు కూడా నేను పనిచేస్తాను. సో అందరం కలిసి పనిచేసుకుంటా, అంటే మనం మన ఎంప్లాయీస్ని కానీ మనం కానీ మన ఫ్యామిలీ లాగా చూసుకుంటా, హానెస్ట్గా మనం ఏం చేయాలనుకుంటున్నావో కరెక్ట్గా, చాలా ఆటుపోట్లు వస్తాయి, ఎటు డైవర్ట్ అవ్వకుండా చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఆ లేడీస్కే కా సలహా, అబ్బాయిలకు ఇంట్లో కూడా హస్బెండ్ కిడ్స్ సపోర్టు లేనిది ఇది సక్సెస్ అవ్వటం అనేది నాట్ ఈజీ. హస్బెండ్ ఎలా సక్సెస్ అయితే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తే హస్బెండ్ సక్సెస్ అవుతారు, అదేవిధంగా ఒక లేడీ సక్సెస్ అయిందంటే సేమ్ వే హస్బెండ్ అండ్ కిడ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇందులో తక్కువ ఎక్కువ లేదండి, అందరూ బాగా చేసుకో.
0: మామూలుగా ఒక నానుడు ఉంది, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందని, మీ విషయంలో మీ విజయం వెనక మీ శ్రీవారు ఉన్నారు?
1: డెఫినెట్లీ మా హస్బెండ్ అండ్ నా కిడ్స్ అంటే ఇంకా వాళ్ళు, దే ఆర్ మై బ్యాక్ బోన్.
0: చాలా సంతోషం అమ్మ, అమెరికా నుంచి వచ్చినప్పటికీ ఆకాశం చుడుసుకొచ్చేసి విజయ్ కిరణ్ గారు తన విజయ యాత్రని మా శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి.
2: సుపదం.

0: సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన గ్రామీణ నేపథ్యం నుండి విదేశాల్లో వ్యాపార విజయం సాధించిన శ్రీమతి వంతనపల్లి విజయ్ కిరణ్ గారితో శ్రీ రమేష్ సుంకసారి గారి సంభాషణ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాల రాజుగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన జూలై మాసం వచ్చిందంటే శాలరీడ్ ఎంప్లాయీస్ వేతనం తీసుకునే ఏ ఉద్యోగికైనా ఉండే ఒక ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తాలూకు తప్పులు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలు మనకి కూలంకషంగా వివరించడానికి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు పుప్పాల గారు నమస్కారం అండి.
1: నమస్కారం కార్యవర్తి గారు.
0: సార్, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనగానే శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక చిన్న వర్రి ఉంటుంది, త్వరగా పని ఫినిష్ చేయాలని, గవర్నమెంట్ పెట్టిన డెడ్లైన్ లోపల అది అయిపోవాలని. అయితే ముఖ్యంగా చెప్పండి, ఎవరెవరు తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాలి?
1: సో ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఎవరైతే 4 లక్షలకు మించి ఆదాయం సంపాదిస్తున్నారో
0: సంవత్సరానికి
1: వారందరూ తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో మనం వార్తల్లో వింటూ ఉంటాము, ఇన్కమ్ ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా చెప్పారు 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ 0 అని. సో దాన్ని కొందరు అసలు 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా ఫైల్ చేయొద్దు అని పొరపాటు పడ్డారు. సో 4 లక్షలు దాటిన ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, కాకపోతే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సింది రిబేట్ ద్వారా 0 అవుతుంది.
0: సో అయితే నేను ట్యాక్సే కట్టనప్పుడు అసలు రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలనేది సగటు మనిషిగా వచ్చే ప్రశ్న. మరి ఎందుకు ట్యాక్స్ కట్టనప్పుడు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటారు?
1: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మన ఆదాయానికి ఒక నమూనా పత్రం. సో మన ఉద్యోగం చేసే కంపెనీ ఇచ్చే ఫామ్ 16 ఇవి మన ఇన్కమ్ డిక్లేర్ చేస్తుంది. బట్ ప్రభుత్వ రికార్డుల్లో మన ఆదాయాన్ని రికార్డ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఒక నమూనా పత్రం. సో కంపల్సరీగా మనం 12 లక్షల లోపు ఉన్న ఫైల్ చేసుకోవాలి.
0: అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏంటి?
1: ఉద్యోగస్తులకు 31 జూలై. ITR 1, ITR 2 అంటాము. ITR 1 ఉద్యోగస్తులు అదర్ సోర్స్, ఇతరత్ర సోర్సుల నుండి వచ్చే ఇన్కమ్ ఉన్నవాళ్ళు ITR 1 ఫైల్ చేస్తారు. సో వారికి 31 జూలై. చిన్న వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్, సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు ఎవరైతే ITR 3, 4 ఫైల్ చేస్తారో వారికి 31 ఆగస్ట్ డ్యూ డేట్.
0: ఈ ITR 1, 2, 3, 4 తేడాలు మరొకసారి చెప్తారా?
1: ITR 1 ఇండివిజువల్స్, HUFs అని ఉంటుంది, ఉమ్మడి హిందూ ఉమ్మడి కుటుంబం, వాళ్ళు ఈ ITR 1 ఫైల్ చేసుకోవాలి. ITR 2 ఎవరైతే ప్రవాసీ భారతీయులు ఉంటారో వాళ్ళు ఫైల్ చేసుకోవాలి,
0: ఎన్ఆర్ఐస్.
1: ITR 3 and 4 ఎవరైతే బిజినెస్ చిన్న సన్నకారు బిజినెస్ చేస్తారో, ఆడిట్ ఎవరికైతే అవసరం లేదో వారికి ITR 3 and 4 ఫైల్ చేస్తారు.
0: ఈ ITR ఫైల్ చేసే ముందు ఏ పత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అది ఫామ్ 16 అంటారు, 26 AS అంటారు, AIS, TAS అని, వీటి గురించి వివరిస్తారా?
1: ఉద్యోగస్తులకు వాళ్ళ ఉద్యోగం చేసే కంపెనీ కానీ ఎంప్లాయర్ ఫామ్ 16A, 16B రెండు ఇస్తారు. ఫామ్ 16లో వారి యొక్క జీతభత్యాలు అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఫామ్ 16B లో ప్రతి ఒక్క సమ్మరీ, ఏ సోర్సెస్ నుంచి ఎన్ని ఉన్నాయో, మన ఎంప్లాయీ డిక్లేర్ చేసిన పర్టికులర్స్ బట్టి ఫామ్ 16B ఇస్తారు. సో ఇది ఒక ప్రామాణికం. మన ఈ సంవత్సరంలో 25-26 సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు ఏదైతే ఆదాయం ఉందో అదంతా ఇందులో పొందుపరిచి ఎంప్లాయర్ మనకిస్తారు. అలాగే మన AIS, TIS అనేవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన పాన్ ద్వారా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మనకు ఆదాయాన్ని, అది ఒక దగ్గర పొందుపరిచి మనకు నిక్షిప్త రూపంలో ఇవ్వబడుతుంది. ఫామ్ 26AS లో మన వచ్చిన ఆదాయంలో TDS ఎంత డిడక్ట్ అయిన సమ్మరీ అక్కడ కనిపిస్తుంది. బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, మన ఎంప్లాయర్ చేసే ట్యాక్స్ డిడక్షన్, మన ఏదైనా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ వాటి ద్వారా వచ్చే ఇంట్రెస్ట్, అందులో TDS ఎంత డిడక్ట్ అయింది అన్నీ పొందుపరిచి నిక్షిప్తంగా ఉంటుంది.
0: అయితే భారత ప్రభుత్వం న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి న్యూ ట్యాక్స్ రెజిమ్కి నిజంగా ఎన్ని తేడాలు ఉన్నాయి, ఏది ఎంచుకోవడం మంచిది అని ఎలా తెలుసుకోవాలి సగటు పౌరుడు?
1: సో న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి ఉన్న ముఖ్య తేడా ఏంటి అంటే, న్యూ ట్యాక్స్ రెజిమ్లో మనకు ఆదాయ

0: పన్ను మినహాయింపు పరిమితి 12 లక్షల వరకే ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆదాయ పన్ను మినహాయింపు 4 లక్షల వరకే ఉంటుంది. ఈ మినహాయింపులో తేడా ఎందుకుంది అంటే, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం హోమ్ లోన్స్ కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి పాలసీ, స్కూల్ ఫీజు, ఇవన్నీ డిడక్షన్స్ తీసుకోలేము. అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ డిడక్షన్స్ అన్నీను తీసుకోవచ్చు.
1: ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగిగా, నా ప్రొఫైల్కి నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సూటబులా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సూటబులా అని ఎలా నిర్ధారించుకోవచ్చు?
0: సో మనకి ఇన్ హౌసింగ్ లోన్స్, ఎల్ఐసి ప్రీమియమ్స్, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎంచుకోవడం ముఖ్యం. ఇవేవీ లేవు, జస్ట్ శాలరీస్ వస్తుంది, మనం చిన్న చిన్న ప్రీమియమ్స్ ఏదో కట్టుకుంటున్నాం అన్నప్పుడు న్యూ ట్యాక్స్కి వెళ్ళిపోవడం ఉత్తమం.
1: అయితే ఇప్పుడు ఎయిటీసీ సేవింగ్స్ ఏదో అంటారు, ఎయిటీసీ సేవింగ్స్ 150,000 వరకు ఉండాలి, అలా అయితే ఎక్కువ మినహాయింపులు వచ్చే అవకాశం ఉంటుందని, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు?
0: సో ఎయిటీసీ అనేది ఓల్డ్ రెజ్యూమ్లోనే ప్రస్తుతం అందరికీ వెసులుబాటు ఉంది, న్యూ రెజ్యూమ్లో లేదు. ఎయిటీసీలో ఎల్ఐసి ప్రీమియమ్స్ ఇవన్నీ అందులో డిడక్షన్ తీసుకోవచ్చు. సో మనం 4 లక్షల ప్రీమియం కట్టినట్టు అయినా 1.5 లక్షలే డిడక్షన్ వస్తుంది. సో దాని మోతాదులో మనం ప్రీమియంని ప్లాన్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇందాక చెప్తున్నప్పుడు అన్నారు, వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే ప్రొఫెషనల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, చిన్న వ్యాపారులు, అయితే వీరికి వారికి ఫామ్స్లో తేడా ఉన్నట్టే ఫైలింగ్ అప్పుడు కూడా ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వారు?
0: చిన్న వ్యాపారులకు ఎంప్లాయర్ ఇచ్చినట్టు ఫామ్స్ ఇచ్చినట్టు ఏమీ ఉండదు. వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయ్యేట్టై ఉంటే జిఎస్టీ రిటర్న్స్లో వాళ్ళ సంవత్సరం ఎంతైతే వ్యాపారం చేస్తారో దాన్ని డిక్లేర్ చేస్తూ 8% డిక్లేర్ చేయొచ్చు ఇన్కమ్. ఇంకో వెసులుబాటు ఏముందంటే 6% కూడా డిక్లేర్ చేయొచ్చు, వాళ్ళ రిసీట్స్ అన్నీ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా రిసీవ్ చేసుకుంటే.
1: అంటే ఎవరికైతే వారి లాభం ఆన్లైన్ ట్రాన్సాక్షన్గా డిజిటల్ రూపంలో వస్తే 6% వరకు పెట్టచ్చు.
0: అమ్మకాలు,
1: అమ్మకాల
0: విలువ,
1: సేల్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఓకే, మరి 6%కి 8%కి తేడా ఉంది కదా, మరి నేను 6%కే పోవాలి, 8%కి పోవచ్చు లేదా 6%కి పోవచ్చు అని ఎలా డిసైడ్ అవ్వాలి?
0: వ్యాపారులు అందరికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళ జిఎస్టీ రిటర్న్లో వచ్చిన వాల్యూ బ్యాంక్ స్టేట్మెంట్లో రికార్డ్ అయిన వాల్యూ సరిపోవాలి లేదా బ్యాంక్ స్టేట్మెంట్లో ఎక్కువ ఉండాలి.
1: ఓకే, యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చింది అయితే 6%కి వెళ్ళొచ్చు.
0: ఎస్.
1: ఓకే, ఇంకా అది కాకుండా అదనంగా క్యాష్ రూపాయన వచ్చి,
0: క్యాష్ రూపాయన వచ్చి బ్యాంక్లో క్రెడిట్స్ తక్కువ ఉండి జిఎస్టీ రిటర్న్స్లో సేల్స్ అమ్మకాల విలువ ఎక్కువ ఉన్నట్టయితే, సో 100% క్యాష్లో రానట్టు భావించి 8%కి వెళ్ళాల్సింది.
1: అచ్చా, అంటే వారు 6%, వీరు 8%కి వెళ్ళొచ్చు అంటున్నారు.
0: 8% డిక్లేర్ చేయాలి.
1: ఓకే ఓకే.
0: సో ఇలాంటి వ్యాపారస్తులు వాళ్ళ ఐటీఆర్ని ఒక ప్రొఫెషనల్ ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం.
1: అంటే ఇండివిజువల్గా వారికి వారే ఫైల్ చేయడం కాకుండా ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఎవరైనా తెలిసిన వారి ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం అంటే బాగుంది. ఇప్పుడు ఎవరైతే వేతన ఉద్యోగులు తనకు తాను స్వయంగా ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు, ఫైల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయి? ఎక్కడైనా నేర్చుకొని కాల్ సెంటర్ లాగా కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా నేర్చుకొని వెళ్ళడానికి ప్రొవిజన్ ఉందా?
0: సో వేతన ఉద్యోగస్తులు వారికి ఇతరత్ర సోర్సుల్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అలవకగా ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ లాంటివి, అలాంటివి షేర్ సేల్స్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ ప్రాఫిట్స్ ఉన్నట్టయితే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఫైల్ చేయడం, దీనికి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళడమే ఉత్తమం.
1: అయితే మీరు అన్నారు రాజుగారు, ఇప్పుడు వేతన ఉద్యోగులు ఎవరికైతే కేవలం వాళ్ళ వేతనం శాలరీ మాత్రమే కాకుండా బ్యాంక్ ద్వారా లభించే వడ్డీ కానీ, వారి ఇతరతర ఆస్తుల వల్ల ఇంటి అద్దెలు కానీ, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించడం విషయంలో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. అయితే ఏదైనా తెలిసి తెలియని జ్ఞానంతో తప్పు చేసిన వారు ఎలా సరిదిద్దుకోవచ్చు?
0: తప్పు చేసిన వారికి 4 మాసాల గడువు ఉంటుంది రివైజ్ రిటర్న్, రెక్టిఫై చేసి రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు డిసెంబర్ 31 వరకు.
1: అచ్చా, ఈ సంవత్సరం జూలై 31 లోపు ఫైల్ చేసిన తర్వాత మనం తప్పు చేసుకున్నామని తెలుసుకుంటే మళ్ళీ డిసెంబర్ 31 లోపు చేసుకోవచ్చు. అయితే నాకు ఇప్పుడు తెలియలేదు, పోయిన సంవత్సరం కానీ దానికి ముందు కానీ ఫైల్ చేసిన దాంట్లో నేను తప్పు చేశానని ఇప్పుడు తెలుసుకుంటే దాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా?
0: సో దీనికి ఒక వెసులుబాటు ఉంది, అప్డేటెడ్ రిటర్న్ అని ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ అప్డేటెడ్ రిటర్న్లో మనం ఆదాయాన్ని పెంచి చూపించవచ్చు కానీ తగ్గించి చూపించరాదు. మీకు ఆదాయం 10 లక్షలు డిక్లేర్ చేశారు, బట్ మీ ఆదాయం 20 లక్షలు ఉండింది. సో అది మీకు ఫైల్ చేసిన తర్వాత వాడిని ఎక్కువ అలా తెలిసింది. అప్పుడు

0: మీరు అది రికార్డ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి మీరు ఫైల్ చేసి ట్యాక్స్ పే చేసి రివైజ్డ్ రిటర్న్ డేట్ అయిన తర్వాత ఫైల్ చేయాల్సింది అప్డేటెడ్ రిటర్న్.
1: ఓకే, అయితే కామన్గా భారతదేశం అంతటా జూలై మాసంలోనే ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి వచ్చి ఎక్కువగా ప్రజలు చేసే పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా నివారించవచ్చు ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో?
0: ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఫామ్ 16 ఎవరైతే ఎంప్లాయర్ ఇస్తారో దానితో పాటు ఏఐఎస్ టీఐఎస్ స్టేట్మెంట్స్ చూసుకొని అందులో వేరే ఇతరత్ర ఇన్కమ్స్ ఏవి రిపోర్ట్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో వచ్చే వడ్డీ మనం ట్రాక్ చేయలేము, సో అది ఏఐఎస్ రిపోర్ట్స్లో వస్తుంది. సో ఆ ఏఐఎస్ టీఐఎస్ నుండి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో భర్తీ చేసి రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం షేర్స్ సేల్ చేసాం అది కూడా మనకి డీమ్యాట్ స్టేట్మెంట్స్ అన్నీ వస్తాయి, వాటిని కూడా రిటర్న్లో కన్సిడర్ చేసి ఫైల్ చేయాలి. చాలామంది డ్యూ డేట్ చివరిలో ఫైల్ చేయడం వల్ల ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ జీతం ఒకటి బ్యాంక్ ఇంట్రెస్ట్ చూపించి ఫైల్ చేసేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఆదాయాన్ని రికార్డ్ చేసి ఫైల్ చేయడం ఉత్తమం.
1: అయితే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నా ప్రొఫైల్ని బట్టి అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ సెలెక్ట్ చేసుకొని మొత్తానికి విజయవంతంగా అన్ని వివరాలు ఇచ్చి నేను ఫైల్ చేశాను, రీఫండ్ రావాల్సి ఉంది కానీ నాకు రాలేదు, అప్పుడు ఏంటి నేను రీఫండ్ కోసం మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించొచ్చా, లేట్ అయిందని కానీ ఇంకా రాలేదని కానీ ఎక్కడైనా తేడా ఉంటే నాకు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా?
0: ప్రస్తుతానికి రీఫండ్లో ఏదైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్లోపు మనకు కమ్యూనికేట్ చేస్తారు. ఒకవేళ కమ్యూనికేట్ ఏమి చేయలేదు అంటే రిటర్న్ అన్ని రకాలుగా బాగుంది, బట్ రిఫండ్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ప్రాసెసింగ్ ప్రకారం సిపిసి బెంగళూరులో చేస్తారు. సో దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, సిస్టమ్ తానంత తానే చేస్తుంది, మనం ఎటువంటి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు.
1: అయితే ఈ ఐటీఆర్ ఫైలింగ్లో భాగంగా చాలామంది ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత చివరి స్టెప్ లాస్ట్ స్టెప్ అయిన ఈ వెరిఫికేషన్ని చేయడం లేదని, అది కూడా ఇంపార్టెంట్ అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం విన్నాము. ఈ వెరిఫికేషన్ ఎందుకు అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటి?
0: సో ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది కొంచెం సడలించింది. ఇంతకుముందు మనం 31 జూలైలోపు రిటర్న్ ఫైల్ చేస్తే ఈ వెరిఫికేషన్ కూడా 31 జూలైలోపు చేయాల్సి ఉండింది. ప్రస్తుతం మనం ఈ ఫైల్ 31 జూలైలోపు చేసిన తర్వాత వితిన్ 20 డేస్లో మనం ఈ వెరిఫై చేస్తే రిటర్న్ వితిన్ డేట్లో ఫైల్ చేసినట్టుగా పరిగణిస్తున్నారు. సో ఈ వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యం, అది చేయనట్టయితే మన రిటర్న్ ఫైల్ చేయని
1: ఇన్కంప్లీట్ అయినట్టు,
0: ఇన్కంప్లీట్గా ఉన్నట్టే.
1: రాజుగారు, చివరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో శ్రోతలకి మీరిచ్చే సందేశం ఏంటి?
0: శ్రోతలు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా 10 రోజులు 5 రోజుల ముందే రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ లిటరసీ పరంగా రిటర్న్ ఫైలింగ్స్ అనేది చాలా పెరిగిపోయాయి, 8 కోట్ల పైపెచ్చు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. సో అందరూ చివరి వారంలో ఫైల్ చేస్తారు కాబట్టి సర్వర్స్ పైన లోడ్ ఎక్కువయ్యి మన ఫైలింగ్ డీలే అయ్యి డెడ్లైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఉత్తమం ఏంటంటే వారం ముందు ఫైల్ చేసుకోవడం ఉత్తమం, చివరి రోజుల వరకు వెయిట్ చేయకుండా.
1: డెడ్లైన్ మిస్ అయితే
0: 5,000 పెనల్టీ ఉంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 5 లాక్స్ అబోవ్ ఉంటుందో, లోపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 1,000 రూపీస్ పెనల్టీ ఉంటుంది. ఈ పెనల్టీ 31 డిసెంబర్ వరకు పెనల్టీ కట్టి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు.
1: ఓకే, చాలా బాగుంది రాజుగారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్ట

0: ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాల రాజు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్

నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రకృతి రెడ్డి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం పంపారు. దీనిపై సీజేపీ స్పందిస్తూ, తమ డిమాండ్లలో ప్రధానమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన్ను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠిన చర్య అని వెల్లడించింది. ఢిల్లీ కేంద్రంగా గత 2 రోజులుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ధర్నాలు రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నాయని, విద్యార్థులను అడ్డుపెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు ఇలా దాడులకు కారణమవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా డిఆర్డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో తొలి 350 కేజీల థ్రస్ట్ క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను విజయవంతంగా ఆవిష్కరించింది. జీటీఆర్ఏ డిజైన్ చేసిన ఈ ఇంజిన్ను హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ 24 నెలల్లో నిర్మించింది. ఇది నౌకా వ్యతిరేక క్షిపణులు, డ్రోన్ల తయారీలో దేశీయ స్వావలంబనకు

కీలక మలుపు. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు కొత్త సుంకాలు విధిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈరోజు రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఇప్పుడు వినండి, డార్లింగ్ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన అనంత శ్రీరామ్ రచన, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: 切了。
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
8: ఇప్పుడు వినండి, సేను చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇప్పుడు వినండి, మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గీతామాధురి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT, MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ

0: ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు తమ్ముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగులా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి, 3 మార్చ్ చిత్రం కోసం హేమచంద్ర, శ్రావణ భార్గవి పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఇప్పుడు వినండి, సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

ఇప్పుడు వినండి స్వాగతం చిత్రం కోసం ఎస్పీ చరణ్ మధుశ్రీ పాడిన పాట, కులశేఖర్ రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠినమైన శిక్షలకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల 2వ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మరోవైపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద కేసులు విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో ఒక విద్యార్థిని మరణించిందని, ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించి ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ ద్వారా సృష్టించారని వెల్లడించింది. భారతదేశం 350 కేజీల థ్రస్ట్ సామర్థ్యం గల తన మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం 2వ విడతను ప్రకటించింది. స్వర్ణోత్సవాల సందర్భంగా జూలై 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించనుంది. కార్యక్రమంలో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ బయోడేటాను రేపటిలోగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్కు ఈమెయిల్ ద్వారా పంపించాలని సంస్థ సూచించింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దొంగ దొంగ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, రాజశ్రీ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి శివాజీ చిత్రం కోసం హరిహరన్ మధుశ్రీ బృందం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీన్స్ చిత్రం కోసం నిత్యశ్రీ పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి సుప్రభాతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేయాలి.

0: చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రారుండోయి వేడుక చూద్దాం చిత్రం కోసం రంజిత్ గోపికా పూర్ణిమ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి. నిన్నే ఇష్టపడ్డాను చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు వినండి, మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, రవికుమార్ సంగీతం భీమ్స్.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఇప్పుడు వినండి మనం చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, అశ్విన్ హరి పాడిన పాట. చంద్రబోస్ రచన, సంగీతం అనూప్ రూబెన్స్.

ఇప్పుడు వినండి, నేను శైలజ చిత్రం కోసం పృథ్వీ చంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి, ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఇకిజే మేయర్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొత్తగూడెంలో ఈ ఉదయం సింగరేణి జెన్కో సంస్థల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి నాణ్యత, జెన్కోకు బొగ్గు సరఫరా, సింగరేణి బొగ్గు బ్లాకుల్లో నిల్వలు, నైనీ బ్లాక్లో ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్పత్తిలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని, జాప్యం సింగరేణికి నష్టాన్ని తెస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, నియమాల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నట్టు భారతదేశం పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగిన భారతదేశపు 8వ వాణిజ్య విధాన సమీక్ష చివరి సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కార్యదర్శులను నియమించింది. పంచాయతీరాజ్, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వశాఖ, గనులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, పశుసంవర్ధక పాడి పరిశ్రమ విభాగం, పట్టణాభివృద్ది విభాగం, రాజధాని అభివృద్ది విభాగం, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కొత్త సెక్రటరీలను నియమించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి బ్లాక్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించడానికి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పుకార్లు, తప్పుడు వాదనలు వ్యాప్తి చేస్తున్నాయని పోలీసులు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్నట్టు పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియో వాస్తవం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియో వాస్తవానికి జగన్నాథపూరి రథయాత్రకు సంబంధించిందని, జంతర్మంతర్ వద్ద జరిగిన ఏ నిరసనతోనూ దానికి ఎటువంటి సంబంధమూ లేదని పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ యుఎస్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించారు. శ్రీకాంత్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, ఆరోగ్య తనిఖీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:04. ఇప్పుడు నవరస భరిత నాటిక. రచన సమలం ప్రశాంత్, నిర్వాహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: ఆకాశవాణి నవరస భరితం నాటకం వింటారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. వినండి నవరస భరితం నాటకం.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అట్టగానండి, క్షణాల్లో తెత్తాను.
0: ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలు ఉన్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం. అద్గది, అదే క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని, మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకొని దర్జాగా కాలు మీద కాలేసుకుని జాలీగా సమయాన్ని గడపడం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం గాని వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
1: ఇదిగో అయ్యా కాపీ.
0: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
1: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండి.
0: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
1: హాయ్.
0: అవునరా, వీడేశాడా?
1: ఎవరండే?
0: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
1: వేసేసానండి.
0: ఏమేశాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడ్రా వీడు?
1: ఏమోనయ్యా, బాబుగారు నుంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
0: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా, ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే?
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్న ఏం చేసావురా? ఆడపిల్లి వారు వస్తున్నారు, వెళ్ళి వాణ్ణి పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
1: అయ్యా, అది
0: బుద్ధి లేకపోతే సరి. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
1: గుండీలు తీసిన బంటండి.
0: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
1: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్ళాడండి.
0: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి అంటే ఓ పీడ పోయిండే. నవ్వింది చాలు. వేధవ నవ్వు నువ్వు, మళ్ళీ నవ్వావో. ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సొంట సొంట అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
1: అయ్యా, నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
0: కోపం కాకపోతే మరేమిట్రా? ఇలా నాటకాలు నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
1: అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి దైవిలాగ చెప్పినారంటే అట సూత్తూ ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగ్ అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోతుందయ్యా.
0: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవ.
1: అట్ట ఏం జరగలేదు బాబయ్య, బాబుగారు మగజ్జాతకుడు, స్టేజ్ ఎక్కిండంటే హీరోలగా దగదగదగా మెరిసిపోతాడు.
0: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే.

0: ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
1: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా, కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
0: సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము వాలుస్తాను, వాడొస్తే ఓసారి పిలువు, ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
1: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీది వెళ్ళండి.
0: సరేరా.
1: ఫోన్ వస్తోంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను.
1: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులను కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎందుకు బాబు, స్టేజ్ మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వొచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎట్టా తెచ్చేది బాబు? అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటా.
2: ఎందుకేంటి?
1: ఈ పూలు విమానం మూత పోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేను ఇప్పుడు రావట్లేదుగా.
1: మా పడేళ్ళకి వస్తారుగా,
2: అప్పుడు నువ్వు ఉంటావుగా.
1: అంటే ఈ పూల మూతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరు వచ్చేంత వరకే.
1: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి కుమ్మిస్తారు బాబో.
0: రే రంగిగా.
1: అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి.
2: సరే సరే, నువ్వు ఆ తాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
1: అట్టగే బాబు.
0: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
1: అది మన పక్కీదులో ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడి గేదె ఎవరి మాట విన్నట్లేదండి.
0: ఎందుకుటో, గడ్డికి బదులు గారెలేమన్నా పెడుతున్నాడా వెధవా?
1: కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది వాళ్ళ గేదె కట్టాలట, అటుకు రమ్మన్నారండి.
0: సరే సరేలే, అది సరే. వీడెక్కడున్నాడంట?
1: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
0: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
1: మీరే అన్నారుగా బాబుగారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
0: నిజమేగా
1: అయ్యా, మరి నేను వెళ్ళొస్తానండి.
0: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: వెళ్ళా.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే?
1: ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకొని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు, గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: వా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడిని వస్తున్నామండి?
1: సినిమాకి వెళ్ళి వస్తున్నాం.
0: అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావు.
2: ఏమి రంగయ్య?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవి రంగయ్యా, చిరంజీవి కాదురా?
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిట్రా నీకు?
1: నాన్న, అంటే నన్నేమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
2: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
1: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.

0: ఉన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం.
1: చచ జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
0: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
1: నాన్న
0: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు.
1: సరే ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడి మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను.
2: బాబుగారు
1: నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
0: వెళ్ళరా వెళ్ళు, 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదు చండి?
0: ఏమోనండి, గుర్తులేదు.
1: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం, కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ, కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు
0: తలకేమైనా బుడిపొచ్చిందా?
1: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
0: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
1: ఆ పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
0: అదేదో తొలిచూపన్నారే.
1: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
0: నేనెప్పుడు అన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
1: అది అయ్యా, అలా అడిగారు బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవలసిందే.
0: చేచే, నాటకాలా?
1: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవా?
0: ఆ పేరెత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది.
1: అలాగా నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రును మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
0: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
1: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
0: ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట?
1: అవునవును.
0: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడుంటాడు. అక్కడికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి, వెళ్ళండి.
1: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
0: ఏమిటయ్యా నీ గోళ? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
1: అమ్మమ్మమ్మమ్మమ్మ, అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
0: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
1: నేను వెళ్ళనండి.
0: ఎందుకెళ్ళావు?
1: వెళ్ళనంటే వెళ్ళనండి.
0: అదే ఎందుకెళ్ళావు?
1: నా ఇష్టం అండి.
0: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
0: ఎవరు, లోపలికి రండి.
2: నమస్కారం అండి.
0: నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతమండి.
1: ఉల్కాపాతమా, అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి

0: మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
1: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే. వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
0: అవునా? ఇంతకీ మీ పేరు
1: మోస?
0: మోస?
1: అవును మోస.
0: అదేంటండి సేసాల మోస ఏంటండి? మీది మోసాపేట
1: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
0: అదేదో శ్వాస వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
1: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
0: ఓ,
1: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
0: వామ్మో, నాటకాలా?
1: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
0: పడవు, అసలు పడవు.
1: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి.
2: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
1: చెప్పారు కదండి మోసనని.
2: అబ్బా, మీరు కాదండి, వీరు.
0: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
2: అదే, ఇక్కడెందుకు పడ్డారని.
0: ఓహో, అదే మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
2: ఓహో, అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యో, ఎండన పడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
1: మజ్జిగ వద్దు కానీ మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండు తెప్పించినా సంతోషమేనా అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు భోగమంటున్నాయి కూడా.
2: చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య.
3: హాయ్, వస్తున్నానండి.
2: ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు నాలుగు గ్లాసులు పట్రా.
1: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
3: హాయ్, దొరుకుతాయండి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ పట్రా.
3: ఏంటండే
1: గోల్డ్? గోల్డ్ రంగయ్య, గోల్డ్.
3: అయ్యగారు
2: కానీరా, వెళ్ళు.
3: అత్తగానండి.
2: ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
0: బాగానే జరిగిందండి.
1: అవును ఊపా గారు.
0: ఊపానా? అదేదో ఉప్మాలాగా, ఊపా ఏంటండి?
1: మీ ముద్దు పేదలండి. అవును ఊపా గారు, మీకొక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
0: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
1: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
3: అయ్యా ఇదిగోండి కూల్ డ్రింకు, గ్లాసులు.
2: రంగయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
3: ఎందుకండే?
2: ముహూర్తం పెట్టడానికి రా.
1: ఎవరికి?
2: మా అబ్బాయికి.
1: ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
3: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి.
1: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
3: మీరే అన్నారు కదండీ గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
1: అయ్యో రంగయ్య, ఇదిగో అది. సరే, నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారింటికి వెళ్తావు కదా?
3: హాయ్, వెళ్తానండి.
1: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా.
3: అత్తగండి.
1: ఉల్క గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
0: కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
1: ఓహో, అచ్చం మీ పోలికే అన్నమాట.
0: మరే
2: అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
1: ఈ ఒక్క ప్రశ్న సంధించి
2: ఆపవయ్యా, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
1: మాట్లాడుకుందురులేండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్ప నటులో తెలుసా?
0: అస్సలు తెలియదు.
2: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు?
0: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చుందా?
1: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజి ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి. దిష్టి బొమ్మలా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అనుకోండి.
2: మూసీ గారు?
1: మూసీ కాదండి, మూస.
2: ఏదో ఒకట్లే, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
1: అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా తప్పించుకుంటారేమిటండి?
2: ఉండవయ్యా, నువ్వు అక్కడ సంపుకు తింటున్నావు.
3: అయ్యా.

0: పంతులు గారు ఇంట్లో లేరటండి.
1: మరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కున్నావా?
0: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్ళారటండి.
2: రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వమంగళుడు మహానుభావుడు. ఆ మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రేయ్ వింటున్నావా?
0: హాయ్.
2: ఆ మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
0: నాలుగు కరుసుకున్నాడయ్యా.
2: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
0: అది అక్కడ ఉండదంటండి, హైదరాబాద్ ఉంటుందన్నాడండి.
2: అబ్బా, నాలుగు పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
1: చిచ్చి, నాకు అలవాటు లేదండి.
0: బాబు గారు, నా దగ్గర బీడీ ఉంది, కాలుస్తారా?
2: ఇలా ఎవరే రంగయ్య, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
1: ఎవరే రంగయ్య, ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
0: బాబు గారికి బీడీ తెద్దామనే.
1: బీడీ లేదు, గీడీ లేదు, ముందు లోపలికి వెళ్తావు.
2: అబ్బా పరమానందం గారు, వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
0: హాయ్. అలాగేనండి.
2: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి.
1: ఆహా,
2: అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి?
1: అబ్బా వద్దులేండి.
3: ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపమయ్యా.
2: తమరంత ప్రేమతో చెబితే నేను ఎందుకు కాదంటాను? ఆ ప్రేమంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు, మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
4: పిలక?
2: అదే, ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
4: అర్థం అక్కర్లేదా?
2: అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణంగుచ్చారా?
4: ఎక్కడా?
2: అదేనండి, అమ్మాయి గుండెల్లో.
4: అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి, పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా?
3: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
2: అబ్బా ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి, ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
4: అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?
2: ఎప్పటి నుంచో వేచి చూస్తే గాని ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది.
4: కర్మ కర్మ.

0: ఆగమయ్యా, ఎవరు ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసావంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మోగవాడేమోనండి.
2: నేను మొగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా కాదండి.
1: మరెవరివి?
2: అయ్యా, ముందు నన్ను కాపాడండి. మీకు అన్ని వివరాలు తాపీగా చెప్తా.
0: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
2: అయ్యా అలా అనుకండి అయ్యా, ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను.
3: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడనిపిస్తోంది.
2: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
0: ఇదిగో మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
2: నేను వెళ్ళను.
3: ఎందుకు వెళ్ళవు?
2: అది నా ఇష్టం.
0: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
2: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
0: ఏ అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకు ఎన్ని గుండెలు?
1: అబ్బా, మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
0: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడామని కొట్టుకుంటుంటే.
2: పోలీసులకు ఫోన్ చేయరే.
3: చెయ్యండి ఆనందం గారు.
0: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
2: నా ఒక్కడే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా ఎరగొడతారు.
0: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
2: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా, ఇద్దరు హేమహేమీలే, మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరగళ కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
2: ప్రస్తుతానికి లేవు గానీ, మరీ మెడలో గొలుసులు కొట్టేయటమంటే కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం.
3: ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి, నేను వెళ్ళొస్తాను.

0: ఆగండి ఆగండి, అమ్మమ్మమ్మ మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరు ఒక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగగారు ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు.
1: ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
2: కత్తి కత్తి కత్తి.
3: ఏమిటయ్యా నీ బెదిరింపు? కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా?
0: అబ్బా అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
2: అబ్బా నా వల్ల కాదు.
1: మాట్లాడకుండా దగ్గరికి రండి.
0: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
2: అమ్మో నాకు కత్తులంటే భయం.
0: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
3: ఇదిగో మూస, కాసేపు మూస్తావా?
0: సర్లేండి. దొంగ గారు, ఇది నిజమైన కత్తి అంటారా?
1: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
0: అమ్మో
2: ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
0: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
2: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
1: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
0: ఏం లేదండి, బయటకెళ్ళి నలుగురు వస్తాదుల్ని తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు.
2: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్తలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి, అంతే.
1: అంతేనా?
0: కాదండి
2: కాదండి, అంతే అండి.
0: చూసారా ఎలా ఒప్పుకున్నాడు?
2: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
0: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
1: అంటే?
0: మీ పేరండి?
1: నా పేరు జుబ్బా.
0: జుబ్బానా? అయ్యా మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
1: కాదు.
0: మరి తమరి నాన్నగారి పేరు?
1: తుబ్బా.
0: తమరి తాతగారి పేరు అల్లం మురబ్బానా?
1: అవును.
0: అబ్బా జుబ్బా తుబ్బా అల్లం మురబ్బా, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
3: చూస్తున్నా చూస్తున్నా.
0: జుబ్బా గారు, మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
1: అవును.
0: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
1: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
0: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనుకొస్తుందేమో చూస్తాను.
1: సరే.
0: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం, ఇలా రండి.
3: వాడి బొంద.
0: అబ్బా అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు తమరు ప్రారంభించండి.
1: అలాగే. అది అర్ధరాత్రి.
0: ఓహో గొప్ప సమయం.
1: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
0: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
1: కాదు, కుక్కలు.
0: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
1: అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
0: ఆ తర్వాత?
1: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చో నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
0: స్లో మోషన్ లో వస్తున్నాడా?
1: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
0: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
1: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
0: ఎందుకు?
1: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్ళ అత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళావిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
0: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
3: సరసాలాడుకోవటం నీ పిండాకుడు.
0: మీరుండండి దొంగ గారు, మీరు చెప్పండి.
1: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రను చూసి వెనక్కు పారిపోయాయి.
0: మరి వాళ్ళావిడ?
1: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
0: కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ళ భార్యను తరివిన నేను,

0: ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
1: అలా మీ మనసులు కలిశాయన్నమాట.
0: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
1: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
2: వినపడిందండి, మీకో దండం. నన్ను మధ్యలోకి లాక్కండి.
1: అబ్బా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
0: ఏమండి?
3: చెప్పు నాయన.
0: బాగా ఎండను పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
3: ఆకలిస్తుందా? మా నాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
0: అలాగే. ఇదిగో నన్ను ఇలా లోపలకు పంపించి మీరలా బయట తోక దాడించాలని చూశారో? ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
1: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
0: అలాగే.
1: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
3: అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
2: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే.
1: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు. నేను 24 వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుష్ అని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా?
3: ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
1: అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా?
2: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
1: పోన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
2: ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి?
1: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్కా గారు, మీ అదృష్టమే అదృష్టం అండి. ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
3: ఆపవయ్యా, అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
1: విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యం అయితే వాళ్ళకు అనుమానం వస్తుంది.
3: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
1: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
2: అమ్మో, నేను వెళ్ళను.
1: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
3: కర్మ కర్మ తీయక చేస్తానా?
0: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
1: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
0: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకొని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు, ఇక్కడికేమైనా వచ్చాడేమోనని.
3: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
0: ఇంతకీ మీ పేరు?
3: ఆనందం సార్.
0: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
1: మీకెందుకు సార్ శ్రమ? ఒక గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
0: ఎవరు?
3: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోంచేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
0: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
1: ఇంకెవరికండి? జుబ్బా గారి.
0: జుబ్బానా? అతనెవరు?
3: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిలు వస్తున్నాయన్నమాట.
1: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
2: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
1: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
3: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
1: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
3: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
2: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరిక్కడే ఉండండి.
3: అలాగే.
0: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నీసి ఉంచాలి.
3: అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కడు రావాలా?

0: అయ్యా, అవి ఎట్లంటి చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
1: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
0: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు, గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
1: ఇక నువ్వు వెళ్ళు.
0: అబ్బా, భలే కలిపారే.
1: అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
0: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్ఫురణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
2: అబ్బా, నా పేరు పులకా కాదండి, పుల్క.
0: ఏదోట్లండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
3: ఏమండి?
1: మళ్ళీ ఏం కావాలి నాయన?
3: నాకు భోజనం చేయగానే సిగరెట్ కలిసి అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
0: గొప్పవాళ్ళ అలవాట్లేవేరు.
3: ఉన్నాయా లేవా?
1: బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
3: చుట్టలా? నాన్ సెన్స్.
0: జుబ్బగారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
3: సరే, ఏదో ఒకటి ఇవ్వండి.
1: రంగయ్య, రంగయ్య.
4: హాయ్, వస్తున్నానండి.
1: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
4: అట్టగాండి, ఇదిగోండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
1: ఈయన
0: ఈయన జుబ్బా గారని గొప్ప హస్తకళాకారుడు, మన ఇంటికి ఈరోజు ఆహ్వానించాం.
4: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారంటే?
0: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
4: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
3: ఏంటి
0: అయ్యా? జుబ్బా గారు కోపగించుకోకండి, మీరు ఉండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
4: మరి ఆ వేషం ఏందండి, అట్టుందే?
0: ఓ అదే, అది లేటెస్ట్ వేషం రంగయ్య, టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
4: అంటే ఏంటండే?
0: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
4: పిచ్చి.
0: అది అదే షాపు వాడు చించి అమ్మాడనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
4: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు అంటపడవా అయ్యా?
0: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
3: స్టాప్ ఇట్.
0: అబ్బో.
3: ఏమండి?
1: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
3: ఇంకేం వద్దు కానీ నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
2: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
3: ఏమక్కర్లేదు కానీ, నేను మా ఇంటికి వెళ్తాను.
0: అబ్బా జుబ్బా గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
1: ముసా.
0: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
2: అబ్బా కావాలంటే మేము వింటామండి. అబ్బా బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి.
0: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
3: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
0: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
3: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
2: తెక్క కుదిరింది. బాబు ఆ పని చేయండి, మీ శిలాగ్రహం పెట్టుకుంటాను.
0: అబ్బో ఇక్కడెవరి పీకలు కొయ్యొద్దులండి. అయ్యా ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి, ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు గాని.
3: ఇదిగో నేను వెళ్ళిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
0: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
3: ఏంటది?
0: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
2: అబ్బా మూసా గారు, మీరు ఆగండి.
3: సరే చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్స్ అప్.
0: అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్.
3: షట్ అప్.
0: ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
5: ఆనందం గారు
1: సార్,
5: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
1: సార్, వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి

0: కత్తి చూపించి బెదిరించాడండి.
1: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
2: చెబితే చంపేస్తానన్నాడండి.
1: ఐసీ, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్ కి నడవండి.
2: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి. నిజంగా మాకేం తెలియదు సార్.
1: ఇంతకీ మీరెవరు?
3: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.
1: హిడింబ ఆవిడెవరు?
3: ఉల్కా గారి కూతురండి.
1: ఇంతకీ ఈ ఉల్కా గారు ఎవరు?
3: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
2: నేనేనండి.
1: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
3: సంబంధం అంటే వీళ్ళమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి. కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట.
1: అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా?
2: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
3: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
2: నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు.
4: అయ్యగారు, అయ్యగారు.
5: ఏమిటా, ఏమైంది?
4: ఏం లేదు అయ్యగారు, మీ అందరికి స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే.
1: ఈయనెవరు?
3: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
1: షట్ అప్!
4: అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారటండి, అని అని కాల్ చేస్తారా ఏంటి?
1: అవును, కాల్ చేస్తాను.
4: అయ్యి బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
3: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
1: ఇది జుబ్బా కాదు, చొక్కా. రామయ్య?
3: అయ్యా, ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
1: రంగయ్య, వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
3: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
1: వీని వెంటనే కట్టిపడేయడానికి.
3: అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి. మీరు అది ఎలా మర్చిపోయారు?
1: షట్ అప్! అది నీకు అనవసరం. రంగయ్య,
4: అయ్యా,
1: నువ్వు వెళ్ళి ఒక గట్టి తాడునొకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
4: అయ్యి బాబోయ్, అయ్యగారు.
1: కదలకో, కదిలావో కాల్చి పడేస్తా.
3: అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గానీ మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
1: షట్ అప్! రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
4: అయ్యి బాబోయ్, అయ్యగారు.
5: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందామనుకున్నా చచ్చు వెదవ, కత్తి చూపించి బెదిరించాడు.
4: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెట్టాడు కదండి.
5: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
1: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
3: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
1: షట్ అప్!
3: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
5: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
1: సరే.
4: హలో అయ్యగారు, నేను రంగాయని మాట్లాడుతున్నానండి.
5: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
4: నేను మన ఊరు శివర నాటకాల కొంపనుండి మాట్లాడుతున్నానండి.
5: నిన్ను తాడు తీసుకురారంటే అక్కడెందుకు తగలడం?
4: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
5: అఘోరించేవలే గాని తొందరగా తాడిక్కడికి తీసురా.
4: అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి.
5: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
4: సూర్యంబాబు గారు నిత్యం జరి కింద పడిపోయారండి, తలని రక్తం కూడా వస్తుంది అయ్యా.
5: అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండు. నువ్వు ఈలోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు వెళ్ళు.
4: అలాగేనండి, అట్లాగే.
5: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
3: ఏమైంది ఆనందం గారు, అలా కంగారు పడుతున్నారే?
5: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి సూర్యం. అయినా అయినా.
2: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
1: ఎక్కడికి వెళ్ళేది?
5: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
1: అదేం వీల్లేదు రే దొంగ విధవ, కదిలేవో కాడికి పంపిస్తా.
3: అది ఎస్ఐ గారు.

0: ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
1: షట్ అప్.
0: ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది.
1: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
2: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
1: చూడండి ఆత్మీయం గారు.
0: ఎస్ఐ గారు మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
1: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
2: సార్ సార్ సార్ సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్ మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు ప్లీజ్ సార్.
0: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ బియ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
2: అది
0: వద్దులండి వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ డోకొచ్చేలాగా ఉంది.
3: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇప్పిస్తారా? షట్ అప్.
0: అబ్బా, డైలాగ్ తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
1: యూ షట్ అప్.
0: అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను. అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
2: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు దాన్ని వెళ్ళనివ్వండి. నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేనండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
0: అబ్బా ఆనందం గారు, ఏమిటండి ఇది? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి. కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
2: ఊరుకోవయ్యా, నువ్వు ఒకరివి, అర్థమైన డైలాగులు నువ్వు.
0: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
4: నేను రాను, మీరే వెళ్ళండి.
1: షట్ అప్.
0: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
4: నాకు వద్దులేండి.
0: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
4: ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
2: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా? నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
1: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
4: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
0: ఏం ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
4: అబ్బే అదేం లేదండి.
0: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
1: రండి, మీరిద్దరు వచ్చి చెడు పక్క పట్టుకోండి.
0: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి.
4: నేనెందుకు?
0: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు?
4: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నుంచి నా మీద పడ్డావు.
0: మీరు అలా ఏడవకండి, మంచి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
1: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి.
2: ఎస్ఐ గారు కొంచెం ఆగండి. ఎస్ఐ గారు, ఇప్పుడు నా సూర్యం ఎలా ఉన్నాడో ఏంటో, నాన్న సూర్యం ఎలా ఉన్నావు నాయన?
5: ఎక్స్క్యూజ్ మీ.
0: ఎస్ ప్లీజ్.
1: షట్ అప్.
0: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తారు కానీ ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
1: మీరెవరు?
0: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
1: అన్యాయంగా ఒక దొంగను ఇంట్లో దాచుకొని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
5: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
1: రే, అడగటానికి నువ్వే వడరా?
5: వాళ్ళ అబ్బాయినండి.
2: నాన్న సూర్యం నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
5: గాయం లేదు, మాయం లేదండి.
2: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
0: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
2: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
0: అయ్యా తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
5: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్న.
2: నాటకమా?

0: నటులను నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకమిది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనమేంటో?
1: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
2: క్షమించండి అయ్యగారు, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.
3: చంపేసేవరా రంగయ్య.
4: ఆనందరావు గారు, అదేనండి నాటక కళ్ళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
1: అవునా? నమస్కారం సార్.
5: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దానర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా? మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
1: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా. నాన్న సూర్యం.
0: ఏంటి నాన్న?
1: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నాను రా.
0: చాలా సంతోషం నాన్న.
4: అయ్యా, మీరే?
1: అవునయ్యా.
4: ఆనందం గారికి
6: జై!
4: ఆనందం గారికి
6: జై!
4: ఆనందం గారికి
6: జై!

0: మీరింతవరకు నవరసభరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు నవరస భరితం నాటిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ ఉత్తరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వీకెండ్ వచ్చేసిందో, మస్త్ ఎంజాయ్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదా మీరందరూ. అంతేలే, వీక్ మొత్తం బిజీ ఉండి వీకెండ్సే కదా అని అన్ చేసుకోవాలనుకుంటారు. కానీ నాకు ఒక డౌట్, వీక్ డేస్లో హెల్త్ గురించి ఆలోచించరు, కేర్ చేయరు, ఇంకా వీకెండ్స్లో కూడా చేయరు. మరి ఫిజికల్ ఫిట్నెస్కి ఎప్పుడని మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం, కానీ దానికంటే ముందు మీకోసం ఒక చక్కని పాఠం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు ఆరోగ్యమే మహాభాగ్యమని. అప్పుడది ఒక సామెతలా అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే అదే నిజమైన జీవిత సూత్రంగా మారిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు కదా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే పెద్ద బాధ్యత. మనం రోజు ఆఫీస్లో కంప్యూటర్ ముందు కూర్చుంటాం, కాలేజ్లో క్లాస్ రూమ్లో, ఇంటికి వచ్చాకేమో మొబైల్ ముందు. అందుకే చిన్న వయసులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరగడం, అలసట ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఆ రోజుల్లో జీవితం మొత్తం శారీరక శ్రమంతో నిండిపోయేది. నీళ్లు మూసేవారు, పొలాల్లో పనిచేసేవారు, సైకిల్ దొక్కడము, నడవడము, ఇలా రోజు మొత్తం శరీరం మొత్తం పనిచేసేది. కానీ ఇప్పుడు లిఫ్ట్ ఉంది, బైక్ ఉంది, ఫుడ్ డెలివరీ ఉంది, అన్ని సౌకర్యాలు పెరిగిపోయాయి, శరీరానికి పని తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మనమే ప్రత్యేకంగా సమయం కేటాయించి మరి వ్యాయామం చేస్తున్నాము. అలాంటి పరిస్థితి వచ్చేసింది, మరి ఏం చేస్తాం చెప్పండి? ఫిట్నెస్ అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండడం, మనసు ఉత్సాహంగా ఉండడం, రోజంతా ఎనర్జెటిక్గా ఉండడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించకపోవడం, మెట్లెక్కినా సరే ఇలా చిన్న వయసులోనే ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివి జరగకపోవడం, పని చేసిన తర్వాత కూడా ఇంకా మన దగ్గర ఇంకాస్త పనికి శక్తి ఉన్నట్లు అనిపించడం, ఇవే నిజమైన ఫిట్నెస్ లక్షణాలు. మరి ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి? రోజు కనీసం ఒక 30-45 మినిట్స్ వరకు వ్యాయామం చేయాలన్నమాట. లేకపోతే వాకింగో, జాగింగో, సైక్లింగ్, యోగా, డ్యాన్స్, ఏదైనా ఒకటి, ఏదైనా ఒకటి చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినారు సరిపోతుందా? లేదు కదా. మీకు ప్రోటీన్ కావాలి కదా, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. ఎలా? గుడ్లు, పాలు, పెరుగు, నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, అండ్ వెజ్లో పప్పులు, పనీర్, ఇవన్నీ తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది. మరి వ్యాయామం చేసినాక పెద్దగా ప్రయోజనం ఉండడం కోసం ఏం చేయాలి మనం ఇంట్లో? అంటే మంచి స్లీప్ కావాలి. ఎగ్జాక్ట్లీ 7-8 అవర్స్ వరకు మంచిగా వండుకోవాలి. ఇలా నైట్ 2 o'clock దాకా, 1 o'clock దాకా ఫోన్ వాడుతూ ఉన్నారనుకోండి, డార్క్ సర్కిల్స్తో పాటు నిద్ర కూడా సరిపోదు. రోజుకు కనీసం 3 లీటర్ల వరకు వాటర్ తాగాలి. తాగకపోతే డిహైడ్రేటింగ్ అవుతూ ఉంటుంది కదా. మరి మన ఇష్టమైన జంక్ ఫుడ్ ఉంటుందే, అంటే నాకు కూడా ఇష్టం అనుకోండి, బట్ స్టిల్ జంక్ ఫుడ్ ఉంటుందే, పిజ్జా.

0: పిజ్జా, చిప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. మనం అవన్నీ కంట్రోల్ చేసుకోలేము, బట్ లిమిట్ అయితే చేయగలం కదా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఫిట్నెస్ ఇప్పుడు ఫ్యాషన్ కాదు, అవసరం. కానీ నిజానికి మన ఆరోగ్యానికి సమయం కేటాయించడం లేదు కదా మనం అందరం. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడడం అంటే భవిష్యత్తులో హాస్పిటల్ ఖర్చును తగ్గించే పెట్టుబడి కూడా. అంటే రోజు మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి వాటర్ తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే ఫిట్నెస్గా ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ఆ కాలంలో అన్ని పనులు వాళ్ళంతట వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అన్నీ చేతుల దగ్గరికి వచ్చేస్తున్నాయి. అన్ని వర్క్స్ అన్నీ మనం శరీరం ఉంచకుండా అన్ని పనులు చేసేస్తున్నాం. దీనివల్ల రోగాలు వస్తున్నాయి. మరి అలాంటి టైంలో మనకి ఫిట్నెస్ కావాలి కదా. ఆ ఫిట్నెస్ ఎలా వస్తుంది? మనకంతకం మనం అన్ని ఎక్సర్సైజ్లు చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఉందనుకోండి, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ థింగ్ కంపారిజన్. అరే తను చాలా సన్నగా ఉంది, వాడు చాలా లావుగున్నాడు, ఇలాంటివి అన్నీ చూస్తూ ఉంటాం. ఆ కంపారిజన్కి హాఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ డిప్రెషన్ కంట్రోల్ అవ్వాలంటే పక్క వాళ్ళని చూడకుండా మనకంతకం మనం ట్రై చేస్తూ ఉండాలి. మనం రోజుకి మనం చిన్న చిన్న పనులు చేసామనుకోండి, అప్పుడు కంపారిజన్ కూడా అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం పక్కోళ్ళని చూసి. వాళ్ళు ఇంత చేసేస్తున్నారు, అంత చేసేస్తున్నారు, అది కొంతవరకు మంచిదే, కానీ ఒక ఎక్స్టెండ్ దాకా వెళ్తే అది ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు సోషల్ మీడియా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎస్, ఒప్పుకుంటా సోషల్ మీడియా మనకు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తుందని, బట్ స్టిల్ అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది, అవునా కదా? అలానే ఇంకో విషయం, మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే ఈ కాలంలో చాలామందికి టైం దొరకకపోవచ్చు. కానీ ఒక 15 to 20 మినిట్స్ అయినా ఉంటుంది కదా, ఆ 15 to 20 మినిట్స్ కూడా మీకోసం కేటాయించకపోతే ఎలా? ఒక డే మొత్తం పక్కోళ్ళకి ఇచ్చినప్పుడు మీకోసం మీరు ఒక 20 మినిట్స్ కేటాయించలేరా? అలాంటి టైంలో ఒక పని చేయొచ్చు. ఏంటిది? ఇప్పుడు సపోజ్ మీరు వాకింగ్కి వెళ్ళారనుకోండి బయటికి, ఒక మంచి పని. ఇప్పుడు మీ మమ్మీనో డాడీనో తీసుకెళ్ళండి. వాళ్ళ ఏజ్ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఫిట్నెస్ కావాలి కాబట్టి అక్కడ ఇద్దరు మంచిగా వాకింగ్ చేయొచ్చు. అలానే మంచి మంచి కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ కబుర్లలో మన మధ్యలో రిలేషన్ కూడా గట్టిపడుతుంది కదా. మన పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా, అరే మా పిల్లలు పెద్దగా అయిపోయారు, టైం ఇవ్వట్లేదు అని. అలాంటి టైంలో మీరు ఇలా వాకింగ్కో జాగింగ్కో పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, అలానే ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా చారి గారు, జపాన్లో అంట చిన్నప్పటి నుంచే అన్ని పనులు నేర్పిస్తూ ఉంటారంట పిల్లలకి. ఎలాంటివి? చిన్నప్పటి నుంచే వెజిటేబుల్ కటింగ్, కార్వింగ్, లేకపోతే వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళే వాష్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారంట. మంచి విషయమే కదా. మరి మరి మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? లెట్స్ గివ్ ఇట్ అ ట్రై.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

కాబట్టి మనం ఈరోజు ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నాను. ఈరోజు నుంచి అయినా మీరు మీకోసం ఆలోచించండి, మీ ఆరోగ్యం కోసం టైం కేటాయించండి. ఎందుకో చెప్పాను కదా, ఆరోగ్యమే మహాభాగ్యము. సో ఈరోజు కార్యక్రమం మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఇక్కడే ఆకాశవాణి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: Nivalula anantaram speaker Om Birla ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపం ఇస్తామని చెప్పారు.

0: कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाए।
1: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు బై లభించి నేరుగా సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవీ బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన

0: ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:40. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम नमक, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
0: कुसुमलता,
1: जगबंधु,
0: चेतना
1: और मंजू जी के साथ विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार,
1: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముఖ్యాంశాలు. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంటులో చర్చకు సిద్ధమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్

0: బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వివరాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పేపర్ లీక్ వెలుగులోకి రాగానే నిందితులను అరెస్టు చేసి పరీక్షను పకడ్బందీగా తిరిగి నిర్వహించామని చెప్పారు. పేపర్ లీక్లపై కఠిన చర్యల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన కిషన్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ లో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
0: నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల హక్కులను కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైఖరికి వ్యతిరేకంగా వికారాబాద్లో బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు సహా పలు విద్యార్థి సంఘాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును అడ్డుకునేందుకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన నిరసనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పివి విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సూచించారు. సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లెబారటరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం అందులోని ఆధునిక పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ లెబారటరీ ద్వారా బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల నమూనాల విశ్లేషణ, భూగర్భ పరిశోధనలు మరింత వేగంగా, ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి జిల్లా అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలు సమర్పించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలను చర్చించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

0: ని కలిసి పలు జాతీయ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ముంబై హైదరాబాద్ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లో సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్టియల్ స్మార్ట్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ట్రైన్ స్టాప్తో పాటు రైల్వే ర్యాక్ పాయింట్ మంజూరు చేయాలని కోరారు. వాతావరణం. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టులో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. పానగల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్లో 14 ఏళ్లలోపు బాలికలకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భారత ఆహార సంస్థకు సరఫరా చేయవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారంతో సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలోని రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రెండు మిల్లుల్లో కలిపి 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరకాలలో ఇందిరా మహిళా డైరీని త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ 81% పూర్తయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు తెలిపారు. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40-60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: ఇప్పుడు వనితా లోకం మహిళల కార్యక్రమం.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
2: అమ్మా, మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వేరుంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు వేరుంటాయి, కళాకారులతో జరిగే కార్యక్రమాలు వేరుంటాయి, సంతాప సభలు కూడా కొన్ని కొన్నిసార్లు ఆకాశవాణి దూరదర్శన్ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా సంతాప సందేశాలు కూడా ఇవ్వాల్సిన టైంలో మార్నింగ్ మ్యూజిక్స్ వేస్తాం. అప్పుడు మనం చాలా విభిన్నంగా మనం అనౌన్స్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది, వ్యాఖ్యానాలు కూడా. ఇవన్నీ ఎట్లా మీరు మేనేజ్ చేశారు? అక్కడ వేదిక మీద మన పెర్ఫార్మెన్స్ మనం సరిగా ప్రజెంట్ చేయకపోతే ప్రోగ్రామ్ అంతా కొలాప్స్ అవుతుంది. ప్రజలకి ఆదుకుని మనకు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన రంగం అంటే మనకి ఉద్యోగ ధర్మం వెనుకుంటుంది. ఈ రెంటికి మధ్య వారధి సారధి మీరే, వ్యాఖ్యానం ఎవరైనా సరే. అలాంటప్పుడు ఎట్లా మేనేజ్ చేశారు మీరు మన పర్సనల్ ఎమోషన్స్ని మైక్ ముందు కెమెరా ముందు కనిపించకుండా ఛాలెంజింగ్గా చేసిన సంఘటనలేంటి?
3: ఒకటండి, మీకు ఇక్కడ ఆకాశవాణి అనేటప్పటికీ ఓన్లీ వాయిస్ తెలుస్తుంది,
2: అవును,
3: మొహం తెలియదు. దూరదర్శన్ అనేటప్పటికీ ఏంటంటే ఫేస్ కనిపిస్తుంది, ఫేస్లో విషాద ఛాయలు కనిపించకూడదు. అయితే ఏంటంటే ఒక్కసారి మేకప్ వేసుకొని మనం కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు నాకు జీవితంలో అర్జునుడికి కనుక పక్షికన్ను ఒకటే కనిపించినట్టు, ఆ కెమెరా నా ఉద్యోగం, నేను చేయవలసిన కార్యక్రమం, అదే గుర్తుండేది. మిగతా అవేవీ గుర్తుండేవి కాదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు మనకు తెలుసు కదా మార్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే వయలిన్ వేస్తాము, అంత ఒక వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తాము.
2: అవును
3: అమ్మ, మార్నింగ్ ప్రోగ్రాము ఇందిరాగాంధీ పోయిందని చెప్పాలి అని చెప్పారు. నేను మేకప్ వేసుకోనండి అన్నాను, జస్ట్ పౌడర్ ఊరికే రాసుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మన ప్రియతమ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లేరు అన్నాను, కళ్ళ మీద నీళ్ళు బడబడ బడబడ
2: కారిపోయినాయి.
3: ఇందిరాగాంధీ ఇంకా లేరు అని చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ గురించి ఒక నాలుగైదు వాక్యాలు చెప్పి వైండప్ అనగానే వైండప్ చేసి ఇప్పుడు లైవ్ ఇచ్చారు ఢిల్లీ నుంచి. ఇంకోటి ఎలా ఉండేదంటే దూరదర్శన్ కొత్తల్లో అండి, అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న రోజుల్లో మేము జాయిన్ అయ్యాం, 79 నేను జాయిన్ అయింది. మేకప్ వాళ్ళకి మేకప్ ఎలా వేయాలో తెలియదు దూరదర్శన్కి, అందుకనంటే వాళ్ళందరూ స్టేజ్ మేకప్ చేసి వచ్చిన వాళ్ళు తప్పితే వాళ్ళకి తెలియదు. ఇటు స్టేజ్కి అటు సినిమాకి మధ్యలో ఉంది దూరదర్శన్.
2: అయితే నాది ఇంకొక ప్రశ్న ఉందండి, గ్లామర్ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం మీకు.
3: కరెక్ట్,
2: మాకు కాదు, మాకు వాయిస్తో సంబంధం ఉంటుంది కాబట్టి పర్వాలేదు. తొలి దశలో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి చాలా మందికి మీరు ఒక ఆరాధనీయులు, వాటు బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఎక్కడున్నా కూడా గుర్తుపట్టి చాలా ఒక విధమైన చూడాలి మిమ్మల్ని, మీతో మాట్లాడాలి అంటే చాలా పోటా పోటీగా తరంకొచ్చిన రోజులు ఉన్నాయి కదా, దాని నుంచి మీరెట్లా ఇది చేసుకునేవారు, మీకు గుర్తున్న ఒక సంఘటన చెప్పండి.
3: చాలా ఉండేవండి అటువంటి సంఘటనలు, కొల్లలు
2: వందల వందల ఉత్తరాలు వచ్చాయి మీకు అని
3: చెప్పి
2: విపరీతంగా వచ్చాయని చెప్పి
3: మా అమ్మకి ఇచ్చేదాన్ని ఏమిటి.

0: డిగ్రీ అనేది ఏవో లవ్ లెటర్స్ అమ్మా, ఏం చేసుకునే నువ్వు చదివి చింపేసేయాలి దాన్ని. టైం ఉండేది కాదండి.
1: మీ నాన్నగారి గురించి చెప్తా అన్నారు, అది ఇన్ని ఆరు
0: నాన్నగారు
1: భాషలు వచ్చు, ఇంత బాగా మిమ్మల్ని పెంచారు ఒక వ్యక్తిత్వంతో, ఇంత కమిటెడ్ గా నిలబడటానికి ఆయన ఒక పునాది రాయి అయ్యారు, ఎంత గొప్ప క్యారెక్టర్ అమ్మా, అంత పెద్ద ఇందిరాగాంధీ గారి దగ్గర మళ్ళా అంత పెద్ద గుర్తింపు పొందారు. ఇవన్నీ పెంపకం మీద చాలా ఆధారపడి ఉంటుంది మన మన జీవితం.
0: మా నాన్నగారు మా అన్నయ్యకి భగవద్గీత నేర్పారండి 5వ ఏట. 7వ ఏట వాడు మా అన్నయ్య భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తొలి రాష్ట్రపతి, ఆయన దగ్గర అవార్డు తీసుకున్నాడు. రేడియో కాబట్టి నేను మెడల్ పట్టరాలేదు కానీ ఆ ఫోటోలోకి తెచ్చి, వినోబా భావే గారు భూదానోద్యమం చేసిన వారు ఆయన, ఆయన దగ్గర భగవద్గీత చదివాడు మా అన్నయ్య. ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇప్పటికీ నా దగ్గర. ఆయన వాల్మీకి రామాయణం చదివారండి. ఆయనకి విశ్వాస నిశ్వాసాలు, మా అమ్మ అనేవారు సీతమ్మ గురించి మాట్లాడుతూ ఎన్ని కథలు చెప్పేవారంటే నాన్నగారు కూర్చోబెట్టి. నాన్నగారు అయోధ్యకి 2 సార్లు వెళ్ళారు, అయోధ్య కలెక్టర్ 2 సార్లు ఇన్వైట్ చేస్తే. కనక భవన్లో నాన్నగారు రామాయణం 2 సార్లు చదివారు, సంస్కృత రామాయణం చదివి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు హిందీలో
1: ప్రవచనం.
0: నేను దూరదర్శన్లో ఉద్యోగం చేసినప్పుడు చేసి ట్రాన్స్మిషన్ చేసి వచ్చాక ఒక్కొక్కసారి 9:30 అయ్యేది, ఒక్కొక్కసారి 10 అయ్యేది, ఒక్కొక్కసారి ఢిల్లీ ప్రోగ్రామ్స్ ఉండేవి. అట్లా వచ్చిన తర్వాత కాళ్ళ చేతులు కడుక్కొని మేకప్ తీసేసుకున్నాక రాత్రిపూట ఒక వేడి గ్లాస్ వేడిపాలు తాగేదాన్ని, ఒక గ్లాస్ వేడిపాలు, అదే నా డైట్ నైట్, ఒక గ్లాస్ వేడిపాలు తాగి పడుకుండేదాన్ని. మా నాన్నగారు వచ్చి అమ్మ వచ్చావా అనేవారు. ఆ నాన్నగారు అనేదాన్ని, ఇంకా దిండు చంకలో పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని, అరుగు మీద నేను పడుకునేదాన్ని, నాన్నగారు మనసు మీద పడుకుండేవారు. తర్వాత నాన్నగారు ఫలానా నాకు ఇవాళ నేను ఈ ప్రోగ్రాం చేయాలి నాన్నగారు అంటే నీకు వాళ్ళ గురించి ఈ విషయాలు తెలుసా అని అడిగేవారు. లేదు నాన్నగారు అనేదాన్ని. ఖైరతాబాద్ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ తీసుకొచ్చి ఆ బుక్స్లో పేజ్ నెంబర్స్తో సహా వేసి అక్కడ బుక్
1: మార్క్ ఇదిగో
0: ఇవి చదువుకో, ఇవి చదువుకుంటే నీకు మొత్తం సబ్జెక్ట్ తెలిసిపోతుంది అనేవారు.
1: గొప్ప క్యారెక్టర్.
0: ఇక సినిమాలు చేసినప్పుడు మా అన్నదమ్ములు అండి, వాళ్ళు ఎన్సైక్లోపీడియా, వాళ్ళకి సినిమాల గురించి విపరీతమైన
1: నాలెడ్జ్.
0: అప్పుడు ఈ గూగుల్ కానీ ఇంటర్నెట్ అండి, ఈ టెక్నాలజీ ఏది లేదు. సో నేను ఇవాళ నేను నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నా, భానుమతి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, వీళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే వీళ్ళు చెప్పేవాళ్ళు అపాయింట్స్. అట్లాగా
1: ఒక కుటుంబం,
0: ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటే, ఒక స్త్రీ విజయం వెనక ఇంతమంది కుటుంబ సభ్యులు ఉండాలి.
1: ఎంత అదృష్టం తెలుసా అండి, అసలు అది ఒక్కతే ఫైట్ చేస్తాం కంటే కూడా మన వెనకాల ఒక కుటుంబం ఉంది, మనతో పాటు నమ్మకం నమ్ముతుంది, మన భరోసా ఇస్తుంది, భద్రత చూస్తుంది అంటే ఇంకా జీవితం ఎంత గొప్ప జీవితం.
0: ఆ ఉద్యోగానికి పంపించిన నా తల్లిదండ్రుల ధైర్యానికి వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం.
1: నమ్మకం అది అది ముఖ్యం.
0: ఆ నమ్మకం
1: కాపాడుతున్నారు అలాగే.
0: అటు నా వ్యవస్థ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ఇటు నా తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఒకసారి నేను స్క్రీన్ మీదకి వచ్చాక ఎవరన్నా చేయగూడని కామెంట్ చేస్తే నా అన్నదమ్ములకి నా బంధువులకి ఎవరికి తలవంపులు రాకుండా అక్కడ నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఉద్యోగం చేస్తోంది, ఈ ఉద్యోగం అంటే ఎన్ని రకాల ఆలోచించి తన వ్యక్తిత్వాన్ని నగిశీలు చెక్కుంటూ మెట్టు మెట్టుగా ఒక్కొక్కటి దాటుకుంటూ తను తను మోల్డ్ చేసుకుంటే కానీ నిలబడలేదండి.
1: అమ్మా మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి కుముద్బెన్ జోషి గారి దగ్గర నుంచి, అందరికీ అందరి దగ్గర అవార్డ్స్ తీసుకున్నారు. ఒకసారి నాకు ఒక అవార్డ్స్ విషయాలు కూడా కొన్ని పంచుకుందాం, కానీ అందరి దగ్గర తీసుకున్నది ఒక ఎత్తు కాళోజీ నారాయణరావు గారి చేతుల మీదుగా తీసుకున్నది ఒక ఎత్తు, అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ సంఘటన ఏంటి అసలు, ముందుగా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో చెప్పండి.
0: వెరీ ఫస్ట్ అవార్డు వచ్చి కుముద్బెన్ జోషి గారండి, రాష్ట్ర గవర్నర్ గా
1: చేశారు నాకు,
0: అక్కడి నుంచి తీసుకున్నాను. తర్వాత
1: మరి చెన్నారెడ్డి గారి దగ్గర,
0: ఆయన గవర్నర్ గా చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి, రోసయ్య గారు గవర్నర్ గా ఉన్నప్పుడు, రమాదేవి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నా. ఇట్లా గవర్నర్స్ ప్లస్ చీఫ్ మినిస్టర్స్, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నాను.

0: చాలా మంది దగ్గర నుంచి అవార్డ్స్
1: బెస్ట్
0: తీసుకున్నాను. కాళోజీ నారాయణరావు గారు అంటే అప్పటికే వారు వయోవృద్ధులండి. వరంగల్లో ఒక సాంస్కృతిక సంస్థ వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారన్నప్పుడు ఇక్కడి నుంచి ఒక చిన్న మినీ బస్ లాంటి దాంట్లో హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను తీసుకెళ్లారు. తీసుకెళ్తే మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, 5:30 6 అయిపోయింది, 6:30 అయిందో. అయ్యాక మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని వేదిక దగ్గరికి వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది నైట్. అప్పటికి వీళ్ళందరూ అతిథులందరూ వచ్చి కూర్చున్నారు కాళోజీ నారాయణరావు గారు. ఆ రోజున నాకేంటంటే ఆయన సాహిత్యం చదవటం, ఆయన గురించి వినటం, ఆయన్ని చూడాలి అనే ఒక ఆయన చేతి మీదుగా అవార్డు తీసుకోవటం అంటే చాలా గొప్ప విషయం కదండి. అందుకని సరే అనుకున్నాను, వెళ్ళాను. మీరు ఇక్కడ ఏమనుకోకూడదు, ఒక చిన్న విషయం చెప్తా. ఎవరో అన్నారు పూలదండలు వేస్తూ ఉంటే విజయదుర్గ అట్లా ఎవరు పడితే వాళ్ళు పూలదండలు వేస్తే వేయించుకోకు, అది మన సంస్కృతి కాదు అని చెప్పారు. అంతకుముందు నాకు అవార్డు ఇచ్చేటప్పుడు ఎవరన్నా పూలదండ వేసి షాల్ వేసి ఇచ్చేవారు, కొంతమంది బొకే ఇచ్చేవారు, పుష్పగుచ్చాన్ని ఇచ్చి వేసి ఇచ్చేవారు. కాళోజీ నారాయణరావు గారు నా మెళ్ళో దండ వేయబోయారు. నేను ఆయన పాదాలకు నమస్కరించాను. అప్పర పుంభావ సరస్వతి,
1: అయ్యో గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
0: ఆయన గురించి చెప్పాలంటే ఒక మొత్తం ఓ రోజలా సరిపోతుంది, అటువంటి వ్యక్తి. సో అనేటప్పటికే సార్ దండ వెయ్యొద్దు సార్, దండ వద్దు సార్. అదేమిటండి స్వేర్ ఇవాళ చెప్తున్నా, అదేంటండి అలా అంటారమ్మా? మీరు వస్తున్నారనే నేను ఎంతసేపు కూర్చున్నానమ్మా, మీ గురించే కూర్చున్నాను. ఎంత చక్కటి భాష మాట్లాడతారమ్మా, ఎంత చక్కగా మాట్లాడతారమ్మా, అంత స్పష్టమైన తెలుగు వింటూ నేను ఎన్నిసార్లు మిమ్మల్ని టీవీలో చూశానమ్మా, కేవలం మిమ్మల్ని చూడాలనే ఉండిపోయానమ్మా అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి,
1: చాలా
0: కళ్ళ వెంబడి ఇంకా దుఃఖం ఆగలేదు. అంత నిజంగా అప్పుడు దండ వేయించుకున్నాను, ఆయన పాదాలకు మరొకసారి నమస్కరించాను. నా జన్మ ధన్యమైపోయిందండి.
1: ఆయన అసలే ముక్కుసూటి మనిషి.
0: అలాగే జంజాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ, ఆయన పేరు తెలియని వాళ్ళు
1: ఎవరుంటారు తెలుగు దాంట్లో?
0: పుష్ప విలాపం, కుంతి కుమార్ పద్యాలు, ఇవన్నీ తెలుగు వాళ్ళందరికీ కొన్ని జనరేషన్స్ వరకు అవన్నీ కూడాను అట్లా హృదయాన్ని స్పృశించినాయి అండి. స్పృశించటం కాదు, చెరగని ముద్ర వేసినాయి. ఆయన కూడా ఇలాగే, నిన్ను మా ఇంట్లో అందరూ అక్క అక్క అని పిలుస్తారమ్మా, పిల్లలు ఎంత చక్కగా మాట్లాడతావమ్మా నువ్వు తెలుగు, నా తెలుగు భాషని అందరూ మెచ్చుకున్నారంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అండి అది. అలా అనుకుంటాను. అలాగ ఆయన దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను, మరెన్నో అవార్డ్స్ తీసుకున్నాను, బెస్ట్ అనౌన్సర్గా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకున్నాను. అన్నీ మరుపురానివి, మరువలేనివి. మొట్టమొదట ఇంటర్వ్యూ సావిత్రి గారిని చేశాను దూరదర్శన్లో చేయనప్పుడు. ఆ తర్వాత అనేక మంది సినిమా వాళ్ళని చేశాను, సినీ దర్శకుల్ని, అలాగే గాయకుల్ని, కేబీ తిలక్ గారు, దాసనారాయణరావు గారు, జంజాల గారు, అందరినీ ఇంటర్వ్యూ చేశాను. ఇంకొకటి ఏంటంటే నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరికీ ఆల్రెడీ నేను బాగా తెలిసిందాన్ని కావటంతో నేను అడగగానే వాళ్ళు ఎంతో సహృదయతతోటి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. హిందీ వాళ్ళని నేను రికార్డింగ్ చేశాను, మాధురి దీక్షిత్, రవీనా టాండన్, అనిల్ కపూర్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను న్యూ ఇయర్స్ డేకి చేయటం జరిగిందండి. అలా చేస్తే చాలా చాలా కార్యక్రమాలు చేశాను.
1: ఖజానా చూసుకుంటే అదొక చరిత్ర,
0: అన్ని అద్భుతమైన జ్ఞాపకాలేనండి. అందులో బాధ పెట్టేవి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎప్పుడైనా బాధను మర్చిపోవాలి, ఆనందాన్ని వెతుక్కోవాలి,
1: అది జీవితం,
0: లేకపోతే సర్వైవ్ కాలేదు, మనం బ్రతకలేమండి.
1: మీరు మాతృదేవ భవ షార్ట్ ఫిలిం ఈ మధ్య మీరు చేసిన దానికి అవార్డు వచ్చింది.
0: అవునండి,
1: తెలంగాణ ప్రభుత్వం మీకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.
0: అవునండి,
1: ఈ షార్ట్ ఫిలిమ్స్ వైపు మీ ఒపీనియన్స్ అన్ని కూడా, మీ ఆలోచనలు, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారా?
0: అవునండి, ఎందుకంటే షార్ట్ ఫిలిం అనేది కొన్ని కొన్ని ప్రజలకి చెప్పవలసిన బాధ్యత,
1: చాలా
0: ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి మన యువతలకు వచ్చాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, సమాజ నిర్మాణంలో కానివ్వండి, దేనిలోనైనా

0: మహిళలదే ముఖ్యమైన పాత్ర అన్నది నేను నమ్ముతాను ఈనాటికి
1: నేను
0: కూడా.
1: 100% నమ్ముతా.
0: ఒక ఇల్లు నిలబడాలంటే ఆడవాళ్ళు నిలబెట్టాలి, సమాజం నిలబడాలంటే ఆరోగ్యకరమైన సంతానాన్ని సమాజానికి ఆడవాళ్ళు ఇవ్వాలి. అందువల్ల నేను ఈ మాతృదేవోభవ, దీనికి ముందర కొత్త జీవితాలని షార్ట్ ఫిల్మ్ అడిగితేను సరే, నేను ఇంతవరకు దూరదర్శన్కి తప్ప నేను బయట ఎక్కడ కనిపించలేదంటే వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు, సన్నిహితులు. సర్లేండి అన్నాను. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, నేను అది రిపేర్ చేశాను. విషయం ఏంటంటేనండి, మగవాడు ఎప్పుడైనా తను అనుకున్నట్టుగా బతికేస్తాడు. పుట్టినప్పటి నుంచి ఆఫ్టర్ రిటైర్మెంట్ చచ్చిపోయే వరకు కూడా తను అనుకున్నట్టు స్వతంత్రంగా బ్రతకగలడు. ఆడవాళ్ళు కొన్ని, ఇప్పుడు జనరేషన్ గురించి నేను మాట్లాడలేదండి, ప్రస్తుతం ఉన్న వర్తమాన తరం ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడను కూడా. సో నా వరకు నాకు తెలిసింది ఎందుకనంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవండి, ఉద్యోగులకి ఉండేవి, చదువుకున్న ఆడపిల్లలకి ఉండేవి, అందరికీ ఉండేవి. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు అత్తగారిళ్ళకి వెళ్ళిపోయి ఇవాళ రేపు మగ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి ఇతర దేశాల్లో సెటిల్ అవుతూ ఉంటే భార్య ఒక్కతే ఉంటుంది ఒంటరిగా. టీవీ, సెల్ ఫోను ఇవి ఓదార్పునియ్యవండి, ఏవి ఓదార్పునియ్యవండి. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళల్లో ఫిజికల్గా వచ్చే చేంజెస్ ఉంటాయండి, హార్మోనల్ చేంజ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది సైకలాజికల్గా చాలా ఇబ్బంది
1: పెడుతుంది, ముఖ్యంగా మెనోపాజ్ స్టేజ్ చాలా ట్రామా ఉంటుంది.
0: ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి అనుభవాలు కొంతమంది ఫేస్ చేస్తారండి. అటువంటప్పుడు భర్తలు అరే ఇన్నేళ్ళు నా పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, ఇంత బాధ్యతగా నా కుటుంబాన్ని నడిపింది, నే పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి వచ్చే వరకు కూడా తనే చూసుకుంది, ఇంట్లో ఏ విధంగా నా ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా తనంత కాపాడింది కాబట్టి ఇప్పుడు నేను నా భార్యను నేను చూసుకోవాలి, నా భార్యతో ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడాలి, నా భార్యకు ఓదార్పు ఇవ్వాలి, ఏం తిన్నావు, ఇవాళ నీ టైం ఎలా స్పెండ్ చేసావు, ఇదేంటి ఈ చీర 4 సార్లు కట్టుకున్నావు ఈ నెలలో, ఇంకే చీర లేదా, ఎందుకు అని అడిగి చూసేవాళ్ళు ఎవరు లేరండి. నేను చాలా మందిని గమనించాను, దే ఇగ్నోర్ సింప్లీ. నాకు అది చాలా బాధ కలిగిందండి. చాలామంది ఆడవాళ్ళు బయటికి వ్యక్తం చేయలేక ఒంటరిగా ఒక సినిమాకి వెళ్ళలేక ఇప్పుడంటే పిల్లలు ఎలా కావాలంటే అలా బతికేస్తున్నారు, కొన్ని జనరేషన్స్ వరకు అలా బతకలేకపోయారట. సో అందుకని నేను అందులో ఏం చేశానంటే డాక్టర్ క్యారెక్టర్ తీసుకున్నాను, కావాలనే తీసుకున్నాను. తీసుకొని యాక్ట్ చేశాను. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే కౌన్సిలింగ్ ఇస్తాను. ఆవిడ ఒంటరితనమే ఆవిడ జబ్బులకు కారణం అండి, ఆవిడకి ఏ జబ్బు లేదు, ఆవిడని ఒంటరిగా ఉంచకుండా మరి మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది, ఏ చిటికిన వేలు పట్టుకొని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందో మీతో పాటు చివరి వరకు ఆ చిటికిన వేలను వదలకూడదన్న బాధ్యత మీకు, ఆ స్పృహ మీకు ఉండాలి భర్తగా, ఆవిడ్ని చూసుకోండి మీరు, ఆవిడ వేళకి ఆవిడకి ఇష్టమైన రంగు ఏదండి అని అడుగుతా, తెలియదండి అంటాడు. ఆవిడ ఏది ఇష్టమైంది తింటుందండి అంటే తెలియదండి. మరి ఇన్నేళ్ళు కాపురం చేసి 35 ఏళ్ళ పైన కాపురం చేశారు, మీ భార్య అనుక్షణం మీతో బ్రతికే భార్య, మీ ఊపిరిలో ఊపిరిగా మీ బాధ్యతల్లో బాధ్యత తీసుకుంటూ ఉన్న భార్య అలవాట్లు ఇష్టాలు ఏవో మీరు తెలియకుండా ఇలా ఉన్నారే, మిమ్మల్ని ఏమనుకోవాలండి అని అడుగుతా. ఇది నా మనసులో ఎప్పటి నుంచో రగులుతున్న క్వశ్చన్, అది ఆ విధంగా షార్ట్ ఫిల్మ్లో పెట్టా.
1: సూపర్.
0: తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ నేను ఓన్గా ఎందుకు తీసుకున్నానంటే, ఒక 7-8 ఏళ్ల క్రితం నేను ఒక సాఫ్ట్వేర్ పిల్లల్ని కలిశానండి, మా ఇంటికి వచ్చారు. వస్తే ఆ బాబు అన్నాడు, నేను ల్యాప్టాప్ ఏదో బాబు నాకు ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్న, ల్యాప్టాప్ గురించి బాగా చేయమంటే చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఈ సరోగసి మీద మాకు టాపిక్ వచ్చింది. వచ్చినప్పుడు ఇదేంటయ్యా సరోగసి అంటున్నారు ఇవాళ రేపు ఆడపిల్లలు అంట. ఆంటీ మీకు తెలియదు ఆంటీ, మా కలీగ్స్లో 2 ఆడపిల్లలు సరోగసికి వెళ్ళారంటీ, కడుపుతో ఉండి నిండి నెల్లేసుకొని ఆఫీస్కి రావటం అసహ్యంగా ఉంటుంది, ఏ మన ప్రాజెక్ట్స్ మన టార్గెట్స్ అన్నీ కూడా పోతాయి. అప్పట్లో వాళ్ళకి జీతాలు కూడా 2-5 లక్షలు ఎంతో ఉండేవండి,
1: అవును
0: మంచి అట్రాక్టివ్ శాలరీ కదండి వాళ్ళకి. అందువల్ల మనం సరోగసీకి వెళ్తే ఏముంది, ఎవరో అంటారు మన పిల్లల్ని మనం తెచ్చుకుంటాం కన్నాక మనకి డిస్టర్బెన్స్ ఉండదు,

0: మన టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్స్ నాతో పాటు పనిచేసేవాళ్ళు ఇట్లా చేశారంటే, తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఎదురైనది, నాకు చాలా బాధ కలిగింది. నేను ఇందులో ఏం మెసేజ్ ఇచ్చానంటే, అమ్మాయికి అంటే మీరు అడిగారు కనుక చెప్తున్నా నా ఉద్దేశం,
1: అవార్డు రావడం వెనుక
0: అవార్డు ఎందుకు వచ్చింది అనే దానికి, అమ్మా సంపాదన అనేది ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, దురహంకారాన్ని పెంచకూడదు. ప్రపంచంలో ఏది సొంతం కాదండి, మనం కట్టుకున్న చీర సొంతం కాదు, నగల సొంతం కాదు, ఏది సొంతం కాదు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నీ కడుపులోంచి వచ్చిన బిడ్డ నీ సొంతం. రేపు పొద్దున నువ్వు వృద్ధురాలు వెయ్యి నీ బిడ్డ మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం వస్తే, అమ్మా 9 నెలలు నన్ను నీ కడుపులో మొయ్యలేక ఒక అద్దె గర్భాన్ని అరువు తీసుకొని నన్ను పెంచావే, నిన్ను నేనెందుకు మొయ్యాలమ్మా, నీ బరువు బాధ్యతలు నేనెందుకు తీసుకోవాలమ్మా అని అడిగితే ఏం చెప్తావు జనని? అమ్మాయికి అప్పటికే ఏడుపు వచ్చేస్తుంది, మాతృదేవోభవ అని పూజించే సంస్కృతి మమ్మల్ని, ఆడదానికి అటువంటి అగ్రస్థానం ఇచ్చింది మన భారతదేశం, అటువంటి దాన్ని కాదనుకుంటావా? నువ్వు గుండెలకి హత్తుకొని నీ బిడ్డని వంక చూస్తూ అలా ఉంటే ఎంత ఆనందం ఉంటుందమ్మా, ఆ ఆనందాన్ని కాలదనుకుంటావా? వద్దమ్మా జనని, వద్దురా అని ఇలా అమ్మాయిని కన్విన్స్ చేసేటప్పటికే, లేదు నేనే తల్లిని అవుతాను, నా బిడ్డను నేనే కంటాను,
1: మంచి సందేశం
0: అని అంటుంది. అది ఆ సరోగసి అనే దాని మీద తీసుకొని,
1: అది ఏ ఇయర్ వచ్చిందమ్మా? ఇయరేనా?
0: మొన్ననే అండి, మొన్ననే రిలీజ్ అయింది. అయితే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇది నేను ఇచ్చాను అనమాట. ఇస్తే
1: ఇంకా మీ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ప్లానింగ్ అంటే సమాజానికి ఉపయోగపడేవి, సమాజానికి పనికొచ్చేవి.
1: చాలా చాలా చాలా బాగుంది, చాలా అభినందనీయులు. మీరు ఆ తరం చూశారు, ఈ తరం చూస్తున్నారు, ఒక లెజెండరీ వ్యాఖ్యాన శిఖరం మీరు. ఆకాశవాణి దూరదర్శన్ రెండు వ్యవస్థల్లో ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా రానున్న ఈ ప్రసార మాధ్యమ వ్యవస్థలోకి రానున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అలాగే ప్రభుత్వ పరంగా ఈ ప్రసార మాధ్యమ వ్యవస్థలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నవి నిలబడాలంటే కూడా ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం అన్నది కూడా మీరు సూచించాల్సిందిగా నేను కోరుతున్నాను.
0: ఒకటండి, ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకుంటూ మన కార్యక్రమాల్లో మార్పు తీసుకురావాలి. అలాగే మనం ప్రజల్లోకి మంచిని తీసుకెళ్లాలి తప్పితే చెడును తీసుకెళ్లకూడదు. అశ్లీలమైన భాష, ద్వంద్వార్థాల భాష రాదు. మన మాతృభాష తెలుగు, ఆ తెలుగుని కాపాడుకోవటంలో మనం శ్రద్ధ వహించాలి.
1: బాగుంది,
0: ఏ మాట మాట్లాడినా కూడా. అలాగే ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలే చేసేసుకుందాం, 4 రాళ్ళు వేసుకుపోదాం, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుందిలే అనే ఆలోచనతో కాకుండా మనం ఒక కార్యక్రమాన్ని చేసి ఈ వ్యవస్థకి, ఈ సంస్థని మనం ఒక ప్రాభవంలోకి తీసుకువెళితే ఇంకొక 10 మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచనతో అందరూ కష్టపడాలి. మన తర్వాత తరానికి ఎవరైనా సరేనండి, నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక విజయదుర్గలాగా ఉండాలి, ఒక శ్రీలక్ష్మిలాగా మాట్లాడాలి అనుకోని ఎవరైనా అనుకుంటే తప్పకుండా ఐఎమ్ దేర్ టు ఎంకరేజ్ దెమ్. గవర్నమెంట్ కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఒక ఆకాశవాణి కానివ్వండి, ఒక దూరదర్శన్ కానివ్వండి, ఈ ప్రసార మాధ్యమాలని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లేవి ఈ 2 మాధ్యమాలే కాబట్టి ఏకాగ్రతతోటి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఫోకస్ చేసి కార్యక్రమాలు రూపొందించాలి. ఇప్పుడున్న స్టాఫ్ సరిపోరు, నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ మందిని రిక్రూట్ చేసి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త నీరు రానివ్వండి, వాళ్ళ కొత్త ఐడియాస్ చెప్పమనండి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లోకి మన కార్యక్రమాలు వెళతాయి అన్నది కొత్త కొత్త వాళ్ళని రిక్రూట్ చేసేసి ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా ఆకాశవాణి దూరదర్శన్ ఎవర్ గ్రీన్గా ఉంటాయన్నది నా ఉద్దేశం.
1: చాలా మంచి మాట చెప్పారు, నిజమే. ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి దూరదర్శన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి కాబట్టి నేను ఎంకరేజ్ చేయాలి.

0: ఆవశ్యకత కూడా ఉంది. స్వరం మంత్రిస్తుంది, నిరంతరిస్తుంది, నిరాకార భావానికి ఆకృతిని అందిస్తుంది అన్నట్టుగా, మరి స్వరంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ చక్కటి సౌందర్యంతో ఆకట్టుకుంటూ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన విజయదుర్గ గారి నుంచి మనం చాలా విశేషాలు తెలుసుకున్నాం. మరి బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా ఆకాశవాణికి మీరు విచ్చేసినందుకు, మాతో ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం అమ్మా. నమస్కారం.
1: నేను ఇంతసేపు చెప్పిన వాటిలో మీకు నచ్చేవి, మీకు మంచి విషయాలు ఏమైనా ఉంటే అవి తీసుకోండి. అవి మీకు మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగించి కష్టం కలిగించి ఉంటే అవి మర్చిపోయి మీ విజయదుర్గని ఎప్పటిలాగే క్షమించేయండి, సరేనా?
0: ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారమ్మా మీలాంటి వాళ్ళు, ఎప్పటికీ మాకు స్ఫూర్తిదాయకమే. నమస్కారం.
1: శ్రోతలకు చెప్పేది ఇదే. అందరికీ మరొకసారి నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ

0: మార్పుల చెప్పులనే కొనుగోలు చేయండి. పిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రొమేనియాలోని బుకారెస్ట్లో విక్టోరియా ప్యాలెస్లో ఆ దేశ ప్రధాని ఇలీ బోలోజాన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చర్చలు జరిపారు. అనంతరం ఆమె ఇండియా రొమేనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాల రచ్చతో లోక్సభ వరుసగా 5వ రోజు సోమవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్ షరతుల వల్లే ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ చర్చ జరగలేదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ నిర్వహణకు విపక్షాలు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి జగదాంబిక పాల్ కోరారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు తెలిపారు.

వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. సింగరేణి పరిరక్షణ విస్తరణకు ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్తులో ఇంధన రంగ మార్పుల దృష్ట్యా బొగ్గు తవ్వకాలకే కాక ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలని సింగరేణి జెన్కో సమీక్షలో సూచించారు. దేశంలో అత్యవసర ఇంధన అవసరాల కోసం తలపెట్టిన వ్యూహాత్మక చమురు నిల్వల ప్రాజెక్ట్ రెండో దశను పీపీపీ పద్దతిలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం గరిష్టంగా 60% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు అందిస్తుందని లోక్సభకు కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో ఒక రెండు చోట్ల గంటకు 30 నుంచి 40

గోపి తెలిపారు. ఈరోజు రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో ఒక రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ ప్రసారంలో ముందుగా వార్తా ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనల అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. తిరిగి సోమవారం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం, కాక్రోచ్ జనతా పార్టీ మధ్య చర్చలు ముగిశాయి. ఇందులో భాగంగా కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉంచారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సమర్పించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బీఎల్ఏలు, బీఎల్ఓలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిని లాభాల బాటలో నడిపించడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా స్పోర్ట్స్ అకాడమీలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో ప్రవేశాల కోసం ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడల అధికారి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో లోపాయికారు ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 తెచ్చుకుని ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, 24 గంటల కరెంటు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి

ప్లాంట్లో 2 యూనిట్లు మూతపడ్డాయని, భద్రాద్రి ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్య ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:03:58. ప్రకటించిన జానపద సంగీతం వెంటనే. ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో చందు యక్షగానం సతీ సావిత్రి కథ మొదటి భాగం వింటారు కథకులు శ్రీగడ్డం సారంగపాణి బృందం.

0: క్షత్రియాకుల సంభూతుడును మది యొక్క నామదేవు అశ్వపతి మహారాజు అంటారు.
1: స్వామి, మరి మీకు బిడ్డలు కొడుకులు
0: పుత్ర సంతానం లేక సావిత్రిదేవికి వరవు పట్టినా 18 సంవత్సరములు వ్రతము చేసిన ఆ తల్లి దయవల్ల ఒక్క కుమార్తె జన్మించాది. ఆ అమ్మాయి పేరు కూడా సావిత్రి అని నామకరణం ఇడాను.
1: సరే,

0: అమ్మా,
1: మదీయ వాస్తవ్యము. నా పేరు సావిత్రి అంటారు. మా నాన్న పేరు అశ్వపతి మహారాజు. మా అమ్మ పేరు మాలవిక. నేను ఈ ఉద్యానవనములో ఆటలాడి పాటలు పాడి నేను మా నాన్న వద్దకు వెళ్ళవలన వచ్చాను. మా నాన్న ఉన్నాడా ఇంటిలో?
2: ఉన్నాడు ఉన్నాడు.
1: నాన్నగారు.
3: కుమార్తె,
1: మీకిది వందనములు నాన్న.
3: చల్లగా తెలుము తల్లి.
1: నాన్నా,

0: నీ యొక్క అభిమానము చూసి నేను వెళ్ళి నాచనులతో కూడి ఆటలాడి పాటలు పాడి సంతోషముతో నీ వద్దకు నేను వచ్చాను.
1: ఈ సింహాసనం పైన కూర్చోము రావే.

0: పెట్టమని.
1: అమ్మా, నీ మోం చూసినా కానీ నాకెనలేని సంతోషము కాని. చూడు తల్లి, యుక్త వయస్సుకు వచ్చావు, నీకు తగిన వరుణ్ణి చూస్తే నీకు పానిగ్రహం చేస్తాను. ఇక నీవు నిశ్చంతగా బ్రహ్మణకు బయలుదేరుము.
0: నాన్నగారు, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఇంట్లోనే ఉంటాను.
1: సంతోషము. ప్రధానోత్తమ
2: అయ్యా,
1: ఇప్పుడే వెళ్ళి మన పురములో ఉండబడి బ్రాహ్మణులను నర్పించము.
2: సరే చిత్తము స్వామి.

0: రాజేంద్ర
1: రామోత్తమ
0: స్వామి
1: చల్లగా వర్ధిల్లుము అని అంటున్నారు కదా.
0: అవునవును.
1: అయినను ఒక్క మాట
0: చెప్పండి స్వామి.
1: నా కుమార్తె సావిత్రి ఉన్నది కదా.
0: ఉన్నది.
1: నా కుమార్తెకు తగిన వరుణ్ణి 55 దేశముల రాజాధిరాజుల యువ కుమారులను చూసి నా విలువకు తగినట్టుగా చక్కనైన వరుణ్ణి చూసి రమ్మని మీకు చెబుతున్నాను. బయలుదేరండి.
0: స్వామి మీరు చెప్పిన ప్రకారంగా ఏ మహారాజునైనా తీసుకుని వచ్చి వివాహం చేయాలని మీరు తలంచుకున్నారు కాబట్టి అమ్మాయికి తగ్గ వరుణ్ణి తీసుకుని వస్తాను.
1: వెళ్ళండి.

0: ఒరే మంత్రమరా.
1: అయ్యా,
0: తిరిగి తిరిగి తిరిగి తిరిగి ప్రాణమంతా నసిపోయాది.
1: అవునవును,
0: ఇక్కడ ఈ ఆశ్రమం నందు ఎవరో కూర్చొని ఉన్నారు, ఆయన పలకరిద్దాం పదు.
1: సరే పదండి.
0: స్వామి, ఎవరు మీరు?
2: నా పేరు చెప్పబట్టున్నావా స్వామి?
0: మీరు పేరు, మీ వంశము, మీ రాజ్యము రారాజులు లెక్కున్నారు మీరు కూర్చొని.
2: నా పేరు దుపసేన మహారాజు. ఈ పాలివారలతోని జూదమ్ము నాటి జూదమ్ములో ఓడంబడి ఈ అరణ్యములో ఉన్నాను.
0: అయినా మీకేమన్నా పుత్ర సంతానము?
2: నాకు ఏక కుమారుడు సత్యవ్రతుడు.
0: సత్యవ్రతుడు?
2: అవునవును.
0: ప్రధానోత్తమ
1: అయ్యా,
0: ఇవ్వదు
1: ఇవ్వ
0: రాదు, అది ఇవ్వదంప
1: ఇవ్వ మహారాజా.
0: నీ చేత

0: ఓ మహారాజా, తీరతోడు తా చెప్పన్న దేశములు తిరిగాము, కానీ మీలాంటి వారు, మీతో సమానమైన వారు ఈ ప్రపంచములో మాకెక్కడ ఉపలేదయ్యా.
1: లేదా?
0: అవునవును.
1: మరి

0: చెప్పన్న దేశాలు తెలియావు.
1: అవునవును.
0: మరి నా కుమార్తెకు తగిన వరుడు ఎక్కడ దొరికాడు?
1: చెప్పాలా?
0: అతని పేరేమిటి? అతని రూపం ఎలా ఉంది? వినవించు నాతో.
1: చెప్పనా స్వామి?

0: మీరు తిరిగి తిరిగిగా ఒక పిల్లవాడు దొరికాడు. ఆ పిల్లవాని పేరు సత్యవంతుడు. మరి ఆయన తల్లిదండ్రులు ఉన్నారా?
1: చెప్తాను.
0: వారి రాజ్యం ఇక్కడ?
1: చెప్తాను.
0: వినవిద్దు నాతో.
1: అతిశాలు.

0: పరిపాలించు జిమత్సేన మహారాజు. అతడికి కన్నులు లేవు, రాజ్యం లేదు. ఇది
1: అంటే రాజ్యం లేదు.
0: అవును,
1: తల్లిదండ్రులు గుడ్డివారు.
0: అవును.
1: ఏమయ్యా, నా కుమార్త రూపము ఎవరము చూసి ఆమెకు తగిన వరుణ్ణి తీసుకురమ్మంటే ఇదా మీరు చేసినది? బ్రాహ్మణ
0: స్వామి,
1: రాజ్యహీనతగాక నేత్రములు రాజ్యహీనతగాక నేత్రములు పోయే అతిరాజుతో చుట్టినికి మేలనయ్యా, బుద్ధి సమ్మతి చదువు ఈ పుడమిలోనా ఇంకా

0: మహారాజా, రాజ్యము లేదంటే పర్వాలేదు, ఎందుకంటే నేను ధనవంతుని శ్రీమంతుని గొప్పవాణ్ణి.
1: అవును.
0: ఈ మాతృదేశమును ఏక చక్రపత్యం ఏలుతున్నాను.
1: అవును.
0: సరే, నా ధనము ద్రవ్యం అంతా నా కుమార్తెకి ఇస్తాను.
1: ఆ
0: కానీ కళ్ళు లేని గుడ్డివారు నా అయ్యప్పుడు.
1: అవును.
0: అలాంటి గుడ్డివారితో సంబంధము చేసిన లోకులు గల్లున నవ్వుతారు. అందుకే ఇకనైనా జాగ్రత్తగా వెళ్ళి నా కుమార్తెకు ఒక వరుణ్ణి చూడండి. లేకయున్నా మీకు మల్లు మాన్యంబులు అగ్రహారంభులు లేకుండా నా పట్టణములు లేకుండా వెళ్ళగొడతాను.
1: సరే చెప్పండి స్వామి. అయినా మహారాజుకు చెప్పితే ఈ విధంగా వలికాడు. ఇన్ని దేశాలు తిరగాలంటే తిరగలేము. ఇట్టి వార్త సావిత్రిదేవికి చెప్పడమే కర్తవ్యం.
0: అవునయ్యా, వెళ్ళి సావిత్రమ్మ గారితో మెల్లగా చెప్పామనుకో,
1: అంతే.
0: ఆ పిల్లవాని రూపము, ఆయన గొప్పతనము, ఆయన శృంగారం చెప్తే అమ్మగారు నమ్ముతుంది,
1: అంతే.
0: మనకు తిరుగుడు తప్పుతుంది.
1: సరే సరే
0: చెప్పా.
1: అమ్మా, సావిత్రిదేవి
2: ఎవరు?
1: బ్రాహ్మణులము.
2: బ్రాహ్మణులా?
1: అవునవును.
2: మహాన్ భావ, మీకినే వందనములు.
1: చల్లగా
2: వందనములు. కానీ నా వచ్చి వచ్చారంటయ్యా
1: చెప్పవలనా అమ్మా?

0: నీవు చేసిన పూజ ఫలితము కావచ్చు. నేటికి ఈనాటికి నీ అదృష్టం ఏమని పొగడవలను తల్లి. అబ్బా
1: మహన్ బాబా, తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు మీరు వచ్చారు, చాలా సంతోషమే. నాకేదో చెప్పకుండా మీరు ఏమాటంటున్నారంటే ఏమి

0: నేటి రోజున మీ నాన్నగారు తన మదిలోన నీకు వివాహం చేయాలని తలంచుకున్నా, మేము వెళ్ళి మన్మధుని కంటే మిక్కిలి అన్నమగల్ల మారుతేజం అంటే మన్మధునితో సమానమైన మగడు నీకు దొరుకుతాండమ్మా.
1: మహన్ బాబా,
0: ఏమి
1: ఈ విషయం నువ్వు చెప్తున్నావనంటే అంతందగాని ఊరు ఏ ఊరు?

0: అంత మంచి వాడు అంటున్నావు.
1: అవునవును.
0: అతనిది ఏ ఊరు, ఆయన పేరేంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పాలి.
1: చెప్పాలా? సాల్వాదేశపురి పట్టణము పరిపాలించు జిమత్సేన మహారాజు గర్భములో పుట్టినవాడు సత్యవ్రతుడనే పిల్లవాడు. గుణములోన, గరిష్టలోన, నీతిలోన, న్యాయములోన, రాజనీతిలోన మహా గొప్పవాడు కాబట్టి అతనికి నీకు ఈడు జోడు మంచి కుదురుతుంది. కావున మీ నాన్నగారి వద్దకు నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని తప్ప వేరే వాళ్ళని చేసుకోనని నువ్వు మీ నాన్నతో అంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాం.
0: చూడు స్వామి, ఆ మాట చెప్పాలి అనంటే నీవే వెళ్ళి నీవు పోయి నన్ను చూసిందంటే మా నాన్న ఏమంటాడు నీకేం తెలుసుంటాడు. అందుకు కారణమన్నా నీవు నేను ఇద్దరు కలిసి వెళ్ళి మా నాన్నతో చెప్తాము రండి.
1: చూడమ్మా, మీ నాన్నగారు రాజ్యము లేదు, ఆ పిల్లవాడికి ఆ అత్తమామ గుడ్డివారడని, ఆ సంబంధం వలదు, వేరే కాడి బొమ్మంటే నీ రూపము, నీ సౌందర్యము, నీకు తగిన ఈడు చూడని మేము వచ్చి నీతోనే చెప్తాను. స్వప్నములు అంటే కలలోన వచ్చాడు ఆ పిల్లవాడిని తప్ప వేరే వాళ్ళని చేసుకోనని వాను మీ నాన్న నీకు పెళ్లి చేస్తాడు.
0: స్వామి సరే
1: వెళ్ళు.
0: నీవు ఇంతకు చెప్తుంటే అంత మంచి వాడు అంటున్నావు.
1: అవును.
0: సంతోషంగా వెళ్ళి నాన్నతో చెప్తానులే.
1: సరే
0: నేను వెళ్ళు. నాన్నా.
2: కుమార్తె ఏమిటమ్మా, సభలోకి మళ్ళీ వచ్చావు కారణం?
0: ఒక్క మాట నీతో చెప్పాలని వచ్చాను నానా.
2: ఏమిటది?
0: నువ్వు ఏమైనానంటే చెప్తాను.
2: ఏమనడం ఎందుకమ్మా, నీ మధ్యలో ఉన్న మాట ఏమిటో నాతో విన్నవించము.
0: నేను చెప్పే మాట ఏమిటంటే
2: చెప్పు.
0: నువ్వు వింటావని నమ్మకంతో

0: ఏమిటమ్మా?
1: సాల్వతి ఇష్టము జుమచ్చేన మహారాజు కుమారుడు సత్యవ్రతుడు నా మనసును కోరాను, కావన నీ వద్దకు వచ్చి చెప్తున్నాను. ఆయనను తీసుకొచ్చి నాకు వివాహం.
0: సత్యవ్రతుణ్ణి నీవు కోరావు?
1: అవును.
0: ఏమిటమ్మా?

0: కోరడానికి కోరిక కోరుతున్నావు. ఆ పిల్లవాడంటే నాకు ఇష్టం లేదు, ఇంకెవరైనా నన్ను కోరుకో, తక్షణమే తీసుకువచ్చి నీ లగ్నం చేస్తాను.
1: అదేంటి నాన్న? అతడెందు

0: అతని తండ్రి అంటే నీవు కోరుకున్న సత్యవతుని తండ్రి. పుట్టుగుడ్డివాడు, తల్లిదండ్రులు కన్నులు లేవు. యతులు అంటే ఒక మునుల విధంగా అడవిలోన ఆశ్రమాలు వేసుకుని బ్రతుకుతున్నారట. అలాంటి వారికి నిన్ను ఎలా ఇస్తాను?
1: నానా, రాజా

0: రాజులు అన్నప్పుడు రాజ్యం ఉండాలి. మరి రాజ్యము లేకుండా వాళ్ళు వనములు ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు?
1: చూడు, శత్రుల చేత ఓడిపోయారు కావున నీవంతగా అంటున్నావు కనుక సరే, ఇక నీవు చావనేలా అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇక నీవుండుము.
0: చాలా సంతోషం నాన్న.

0: సతీ సావిత్రి కథ చిందు యక్షగానం విన్నారు. ఇది మొదటి భాగం. కథకులు శ్రీగడ్డం సారంగపాణి బృందం. ఈ కథాకారంలో రెండవ చివరి భాగం రేపు సాయంకాలం ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో వింటారు. ఈనాటి జానపద సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOs

0: సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:30 దాటి 15 సెకండ్లు. చిత్రసీమ సినిమా పాటలు.
4: ఈగ మల్లి పూసెనురా, తోటమాలి చూసెనురా, ఆటబోతు దాటులేసి తోట

రాజన్ నాగేంద్ర సంగీతం. చిత్రసీమలో ఇప్పుడు సాలూరాజేశ్వరరావు స్వరకల్పంలో ఆత్రేయ రచనకు సంగీతలక్ష్మి చిత్రం కోసం పి. సుశీల, ఎస్. జాన్

గరిగా పవనిరిదా మవనిరిదా ఇదని మవనిదా గరిదని దరి మవనిరిదా.

0: మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.
1: చిత్రసీమలో ఇప్పుడు తెల్లా పెళ్ళామ చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా గానం, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఈ పూట రేపు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఇవి. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి వివరాలు ఉంటాయి. 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా వానాకాలంలో మొక్కజొన్న సాగు పాటించవలసిన మెళకువలు, ఈ విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన, ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానేటి గారి సంభాషణ ప్రసారమవుతుంది. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంటులో ఈనాటి ప్రశ్నోత్తరాల సమయ కార్యకలాపాల రికార్డింగ్, ఈ అంశాలు 3 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాలు. ఇక రేపు జూలై 25వ తేదీ శనివారం రేపటి ప్రసార విశేషాలు. ప్రభాతంలో 6:10 భావన, మౌనం శ్రీమతి బి శ్రీదేవి గారి ప్రసంగం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాస్త్రం వింటారు. 6:30 పొలం పనిలో అనువైన అపరాల సాగు రకాలు వివరాలు వింటారు. 7:00 మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు ఆర్ గంగారాం గౌడ్. 7:15 ఉదయతరంగిణిలో ప్రపంచ మునిగివేతల నివారణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా గురించి కంటి డాక్టర్ వి విజితా వేంపులూరి గారితో శ్రీ కె సందీప్ గారి సంభాషణ వింటారు. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నదస్వర వాదనం ప్రసారమవుతుంది. 9:30 యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్, ఈ విషయమై కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో వాతావరణకి స్వచ్ఛత ఔర్ సుందరత హమారా దాయిత్వ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త కృష్ణకుమారి. రేపు మధ్యాహ్నం 1:20 వనితాలోకంలో ప్రపంచ మునిగివేతల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీమతి సరస్వతి కరవతి గారి ప్రసంగం వింటారు. 2:30 బాలానందంలో మల్కాజ్గిరిలోని నేషనల్

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్పై అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వార్తల్లోని వివరాలు. పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలల కాలంలో అనేక కీలక చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. నిన్న రాత్రి ప్రసారమైన ఒక వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూసుకోవడం కోసం సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని తెలిపారు. పేపర్ లీకేజీలు చిన్న విషయమేమీ కాదని, ఇవి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆయా శాఖలు రాత్రంతా శ్రమించి నిన్న అర్ధరాత్రి నాటికి ముసాయిదాను తనకు సమర్పించాయని చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ 2వ వారపు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును ఉభయ సభల్లో వీలైనంత త్వరగా ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ సీఓఆర్ఈ కింద గృహ నిర్మాణాలకు అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. మొదటి విడతలో 17 నియోజకవర్గాల పరిధిలో 7680 ప్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట సబ్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిలిపివేత వల్ల కరెంట్, నీటి సరఫరా దెబ్బతిన్నాయని తెలిపారు. నిలిచిపోయిన మిషన్ భగీరథ, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల మందికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన 2000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లను కళాశాలలు నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వారు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ.

శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్నారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీతో సహా 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ముసుగులో కమ్యూనల్ కమ్యూనిస్టు శక్తులు ఢిల్లీలో అరాచకాలు సృష్టించి పార్లమెంటుపై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసులు, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం గతంలో యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయిందన్నారు. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజీనామా ఎవరైనా రాజీనామా చేశారంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలనలో అనేకసార్లు అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు చేశారు. పార్లమెంట్లో చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. విద్యార్థులపై పెట్టిన పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కె తారక రామారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్లో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూసుకోవాలని, బీఎల్ఓలు కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి యాప్ ద్వారా వారి దరఖాస్తులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరిపల్లి మోహన్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సుగుణ నాయకత్వంలో జైనూర్, ఆసిఫాబాద్ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని, అర్హులైన పౌరులు సమయానికి దరఖాస్తు చేసుకునేలా సహాయపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గిపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రైతుల పంటల మార్పిడి పద్దతులు పాటించాలని నల్గొండ మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రమేష్ సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి కంది, మినుము, పెసలు, నువ్వులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపికల తేదీలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ జినుకాల శ్యామ్సుందర్ వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎంపికలు ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండలోని జీఎన్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. బైరామల్గూడలోని హనుమాన్ గోశాలను బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిలో ఆవులకు విశిష్ట స్థానం ఉందన్నారు. రాష్ట్రంలో పశువధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బీఆర్ఎస్ ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్బీర్ల ఐలయ్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంపూర్తిగా ఉన్న మోత్కూరు, రాజన్నగూడెం రహదారి పనులు తనిఖీ చేశారు. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రెబ్, పోలీస్ నియామక పోటీ పరీక్షల కోసం రాష్ట్రంలోని 12 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 125 రోజుల ఉచిత ఫోన్

0: ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రాంను అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ కఠోరదండస్య విధానాయ చ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. కేంద్రీయ మంత్రిమండలేన బలారీ గుంతకల్ రేల పరియోజనాయై అనుమోదితం 84,20,00,000 కోటి పరిమితం ద్రవ్యం. అపరత్ర అంగీకృత త్రి రసాయనోద్యాన సంవలిత భవ్య రసాయన పరియోజనా. కేంద్రీయమంత్రిభిః సీజేపీ ప్రతినిధిమండలేన సహ నవదిల్ల్యాం సంపాదితం ఉపవేశనం. శ్వస్తావత్ పునః ప్రవర్తయిష్యతే ద్వైపక్షీయ వార్తాక్రమః. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం సమాశ్రిత్య సంసది అద్యాపి అనువృత్తః కోలాహలః. ప్రతిపక్షస్య విరోధోద్ఘోషేణ సోమవాసర పర్యంతం అపవారితం సంసదః కార్యజాతం. పాకిస్తానావృత జమ్మూకాశ్మీర క్షేత్రే జాయమానస్య అత్యాచారస్య అథ మానవాధికార హననస్య సంయుక్తరాష్ట్రసంఘేన కృతాం ఉపేక్షామాదాయ భారతేన ప్రకటీకృతః తీవ్రః ఖేదః. అపి చ విశ్వ కనిష్ఠ స్క్వాష్ ప్రతియోగితాయాం భారతస్య క్రీడికా అనాహతసింహః ప్రాగుపాంత్యచక్రం విజిత్య ఉపాంత్యచక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ సహైవ కఠోరదండస్య విధానాయ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. సంసది ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అధ్యక్షతాయాం సంపన్నే మంత్రిమండలీయోపవేశనే అస్య ప్రారూప విధేయకస్య అనుమోదనం కృతం. కేంద్రీయ మంత్రిమండల ఆర్థిక కార్యసమిత్యా కర్ణాటకాంధ్రప్రదేశ రాజ్యయోః మధ్యే స్థితస్య బల్లారీ గుంతకల్ రేలఖండస్య రేలపథ పంక్తేః నిర్మాణ ప్రస్తావాయ స్వీకృతిః ప్రఖ్యాపితా. అద్య అపరాహణే నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణమంత్రి అశ్విని వైష్ణవః అబ్రవీత్ యత్ ఏషా పరియోజనా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజ్యయోః మధ్యే గమనాగమన సంపర్కం భృశం దృఢయిష్యతే. ఏషా కార్యయోజనా తావత్ ప్రధానమంత్రి గతిశక్తి రాష్ట్రీయ మహాయోజనాయాః ఆధారేణ పరికల్పితా వర్తతే. యస్యాః ముఖ్యం లక్ష్యం తావత్ ఏకీకృత నియోజనేన తథా హితధారకాణాం పరామర్శైః బహుమాధ్యమిక సంపర్కస్య అథ సంభార దక్షతాయాః సమభివృద్ధిః వర్తతే. కేంద్రీయ మంత్రి జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింహః చేత్యేతౌ అద్య నవదిల్ల్యాం సీజేపీ ప్రతినిధిమండలేన సహ అమిలతాం. సమ్మేళనాత్ పరం వార్తాహరైస్సహ భాషమాణః శ్రీనడ్డా అవోచత్ యత్ ఉపవేశనావధౌ తైః పరీక్షా ప్రణాళ్యాం పరిష్కారాణాం విషయే తైః సీజేపీ ప్రతినిధిమండలస్య యాచనాః ధైర్యపూర్వకం శ్రుతాః. శ్రీనడ్డా అవోచత్ యత్ ప్రతినిధిమండలేన తిస్రః ముఖ్యాః యాచనాః ఉపస్థాపితాః. సహైవ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకటనస్య రోధనాయ కేచన ఉపాయాః అపి ప్రతిపాదితాః. केन्द्रीय मंत्री समेधितवान् यत् सर्वकारः श्वः प्रतिनिधिमण्डलेन सह पुनः द्वितीय

రణస్య వార్తాం విధాస్యతి. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగే సహైవ ఛాత్రాణాం విరోధ ప్రదర్శనమధికృత్య అద్య పంచమ దినేపి సంసది అవిరత కోలాహలేన ఉభయోః సదనయోః కార్యాచరణం సోమవాసరం యావత్ స్థగితం. అపరాహ్ణే ద్వివాదనె ద్వితీయ స్థగనాత్ పరం యదా రాజ్యసభా సమవేతా తదా గృహరాజ్యమంత్రిణా నిత్యానందరాయేణ షడ్వింశత్యధికద్విసహస్రతమస్య రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ విధేయకం ఉపస్థాపితం. ఏతద్ విధేయకం ఏకసప్తత్యధిక ఏకోనవింశతితమస్య అధినియమస్య సంశోధనార్థం వర్తతే. విధేయకస్య ఉపస్థాపనాత్ పరం విపక్షిణః నీట్ ప్రకరణమాదాయ ఉచ్చైః విరోధోద్ఘోషాన్ ప్రారభంత. ఇతస్య కోలాహలస్య మధ్యే ఉపసభాపతిః హరివంశః సదనస్య కార్యాచరణం సోమవాసరం యావత్ అస్థగయత్. ఇతః ప్రాగ్ ప్రాతః 11 వాదనే యదా రాజ్యసభాయాః కార్యాచరణం ఆరబ్ధం తదా సదనం కార్గిల్ యుద్ధస్య హుతాత్మవీరేభ్యః శ్రద్ధాంజలిం ప్రాదాత్. సభాపతిః సిపి రాధాకృష్ణన్ ప్రావోచత్ యత్ కార్గిల్ విజయ దివసః 99వ కార్గిల్ యుద్ధే భారతస్య విజయస్య స్మారకం వర్తతే. ఉచ్చ సదనే హుతాత్మ వీరాణాం స్మృతౌ మౌనమపి సంధృతం. అపరత్ర నీట్ విషయే ఛాత్రాణాం ప్రదర్శనం చాధికృత్య విపక్షస్య విరోధేన లోకసభాయాః కార్యాచరణమపి సోమవాసరం యావత్ అపవారితం. మధ్యాహ్నె 12 వాదనే ప్రథమ స్థగనాత్ పరం యదా సదనం సమవేతం తదా సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజుః న్యగాదీత్ యత్ సర్వకారః ప్రథమ దినాద్దేవ నీట్ విషయే చర్చాయై సన్నద్ధో వర్తతే. సహ ప్రావోచత్ యత్ కాంగ్రెస్ దళేన నూతన పక్షాశ్రయానారోప్య చర్చాయాం విఘ్నః ఉత్పాద్యతే. మంత్రి గదితవాన్ యత్ ప్రధానమంత్రి దేశం ఆశ్వాసితవాన్ యత్ అస్మిన్ విషయే కఠోర విధిః ఆనేష్యతే. శ్రీ రిజిజుః విపక్ష నేతారం రాహుల్ గాంధినం న్యవేదయత్ యత్ సః స్వసంసదీయ సహయోగినాం మార్గదర్శనం కుర్యాత్ యేన సదనస్య సంచాలనం సుచారురూపేణ భవేత్. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. పాకిస్తానావృత జమ్మూ కశ్మీర క్షేత్రే జాయమానస్య అత్యాచారస్య సహైవ మానవాధికార హననస్య సంయుక్త రాష్ట్ర సంఘేన కృతాం ఉపేక్షామాదాయ భారతేన తీవ్రః ఖేదః ప్రకటీకృతః. సంయుక్త రాష్ట్ర సంఘే భారతస్య స్థాయి ప్రతినిధిః హరీష పర్వతనేని ఇత్యసౌ ప్రావోచత్ యత్ అన్యేషు దేశేషు ఏతాదృశానాం ఘటనాక్రమాణాం సంయుక్త రాష్ట్ర సంఘేన తీవ్ర నిందా క్రియతే. పరంచ పాకిస్తానే జాయమానేషు ఏతాదృశేషు కృత్యేషు అవధానం నైవ ప్రదీయతే. సహ శాంతిపూర్ణ వివాద నివారణ తంత్రాణాం సుదృఢీకరణం ఇతి విషయే ఆయోజితే సురక్షా పరిషదః ముక్త వివాద కార్యక్రమే భాషమాణః ఆసీత్. अद्य सर्वोच्च न्यायालयः नीट यूजी प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे केन्द्रीय प्रशासनं राष्ट्रीय परीक्षाभिकरणं च परीक्षा परिष्काराणाम् अनुष्ठान प्रगतिमालक्ष्य विशद शपथ पत्रम् उपस्थापयितुं समादिदेश. पर्यावरणविदः सामाजिक कार्यकर्तुः च सोनम वांगचुक इत्याख्यस्य 26 दिनात्मकं सुदीर्घम् अनशनं ह्यः रात्रौ गुरुग्रामस्य एकस्मिन् निज चिकित्सालये विश्रान्तिमगात्. एतत् अनशनं जेपी नड्डा जितेन्द्र सिंहयोः गरिमामय उपस्थितौ सम्पन्नम्. वांगचुक वर्येण निगदितं यत् बहुविधानां పక్షాశ్రయాణముపరి సుదీర్ఘ విచార విమర్శస్యనంతరమేవ ఏషః నిర్ణయః గృహీతః. అద్య భారతస్య రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః భారత రోమానియా దేశయోః మధ్య ఆర్థిక నివేశ సంబంధానాం విస్తారాయ ఆహ్వానం అకరోత్. తయా ప్రోదీరితం యద్ ద్వయోః రాష్ట్రయోః మధ్యే గభీర వాణిజ్యక సహయోగాయ
అదూషిత అనంత చ క్షమత విద్యత.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్దిక్షణాల్లో. ఆకాశవాణి

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి వివరాలు వింటారు. దానికంటే ముందు కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి, వానాకాలంలో కొర్రల సాగు ఏ విధంగా చేపట్టాలో వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగు వివరాల గురించి ఈ విధంగా మన రైతు సోదరులకు అందజేస్తున్నారు వివరాలు. కొర్ర పేదవారి ఆహారపు పంట. గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు ఆహార పదార్థంగా కొర్రన్నం చాలా శ్రేష్టము, కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి

తక్కువ ఉండటం, మార్కెట్ ధర తక్కువ ఉండటంతో క్రమేపీ పంట సాగుకు దూరం అవుతూ వచ్చాం. కానీ మారిన ఆహారపు అలవాట్లతో పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకము ఊపందుకుంది. కొర్ర పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో సాగు చేస్తున్నారు. కొర్ర పంటను ప్రధానంగా వర్షాధారంగా తేలిక నేలల్లో సాగు చేస్తుంటారు. మరి ఈ కొర్ర రకాల విషయానికి వస్తే, మొదటి రకం ఎస్ఐఏ 3085, ఈ రకం 75-80 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. ఎస్ఐఏ 2088, దీన్ని సూర్యనంది అని కూడా అంటారు. ఈ రకం 75-20 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడిస్తుంది. అగ్గి తెగులు, వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఆ తర్వాత ఎస్ఐఏ 3156, ఈ పంట రకం 85-90 రోజుల పంట కాలం కలిగినా ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది, వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. ఎస్ఐఏ 3223, ఇది 85-90 రోజుల పంట కాలం కలిగి ఈ రకం 15 క్వింటాలు దిగుబడినిస్తుంది, అధిక దిగుబడినిచ్చే రకం. తర్వాత ఎస్ఐఏ 3222, దీన్ని గరుడ అని కూడా అంటారు. ఇది ఈ పంట రకం 60-65 రోజుల పంట కాలం కలిగి 6-8 క్వింటాల దిగుబడినిస్తుంది, స్వల్పకాలిక రకము, పంట సరళి అనుకూలంగా ఉంటుంది. ఇక విత్తుకునే సమయం వర్షాధారంగా జూన్2వ నుండి జూలై 2వ పక్షం వరకు సాగు చేస్తున్నారు. అనుకూలమైన నేలలు, తేలికపాటి ఎర్ర చిలక నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని నేలలు అనుకూలం. విత్తన మోతాదు గురించి ఈ విధంగా, ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం గురించి, 1 గ్రాం కార్బన్ అజీముతో కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి ఈ విధంగా తెలియజేస్తున్నారు. విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనము, సన్నని ఇసుక కలుపుకొని విత్తుకోవాలి. విత్తే దూరము వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తిన 10-20 రోజులలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. ఇక ఎరువులు ఏ విధంగా ఈ పంటకు అందించాలన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. ఎకరానికి 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు మరో 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువును పైపాటుగా నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే, విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా వీలును బట్టి పలుమార్లు అంతరకృషి చేయాలి. ఇక సస్యరక్షణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు శాస్త్రవేత్తలు. ముందుగా గులాబీ రంగు పురుగు ఆశిస్తే ఏ విధంగా నిర్వహించుకోవాలి? లద్దె పురుగులు మొవ్వను తొలచి తినడం వలన మొవ్వ చనిపోతుంది. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరాంట్రో నిలిపురోల్ కలిపి పిచికారి చేయాలి. ఇక వెరికంకు తెగులు ఆశించినట్లయితే తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్కల నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్జిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక అగ్గి తెగులు ఆశించినట్లయితే మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాములు మ్యాంకోజబ్ లేదా 1 గ్రాము కార్బన్ డైజిమ్ కలిపి పైరుపై పిచికారి చేసుకుంటే ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగును మేలైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. ఈ ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణకై ప్రజలందరూ ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి కొర్ర పంట, కొర్ర సాగును, కొర్ర బియ్యాన్ని అందరికీ అందించేందుకు రైతులందరూ చక్కగా పంటలు పండించి అందరి ఆరోగ్యం కాపాడవలసిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి రకరకాల మిల్లెట్స్ బాగా తినాలని, అంటే తృణధాన్యాలు ఎక్కువగా వాడితే చక్కటి ఆరోగ్యం, అలాగే ఈ చక్కెర వ్యాధి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ అవగాహన వలన ప్రజలందరూ చక్కగా ఈ కొర్ర బియ్యాన్ని వాడుతున్నారు. అందువల్ల ఈ డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన ఈ సందర్భంలో రైతులందరూ ఒకంత ఈ కొర్ర పంట పట్ల ఆసక్తి చూపించి చక్కటి పంట పండించి మన దేశ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడగలరని రైతులందరినీ ఆశిస్తున్నాము.

వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి చేపట్టవలసిన వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం అది. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వ్యవసాయంలో సేంద్రియ మల్చింగ్ విధానం ప్రాముఖ్యతకు సంబంధించి వివరాలు వింటారు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా వానాకాలంలో మొక్కజొన్న సాగు పాటించవలసిన మెళకువలకు సంబంధించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం వింటారు.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: రేపు ఉదయం 6:35 ప్రసారమయ్యే పొలం పనుల్లో అనువైన అపరాల సాగు రకాలు, ఇందుకు సంబంధించిన వివరాలు వింటారు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో పండు ఈగల సమస్య నివారణకు సంబంధించి మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి షహనాజ్ గారితో పరిచయం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:40. ఇప్పుడొక చలనచిత్ర గీతం. కుటుంబ గౌరవం చిత్రం కోసం మాధవ పెద్ది బృందం జమునారాణి పాడిన అనిశెట్టి రచన, విశ్వనాథన్ రామ్మూర్తి ద్వయం సంగీతం.

ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్ గారి సంభాషణ వింటారు. ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో

0: పమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గతరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: డిమాండ్స్ హై 3, ఉల్మే సే 2 డిమాండ్ కంపెన్సేషన్ ఆర్ ఎఫ్ఐఆర్ కా విడ్రాల్ ఆర్ సావరిన్ గ్యారెంటీ ఉన్పే సర్కార్ పాజిటివ్ హై.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3-4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరం అవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్ట్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
3: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की 3rd और 4th लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా బిజినెస్

లో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామ్యని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్టపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జులై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది 2వ సారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి.

ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమానికి రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. వానాకాలంలో మొక్కజొన్న సాగుకు పాటించవలసిన మెళకువలకు సంబంధించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం వింటారు. అంతకంటే ముందు కొన్ని ప్రకటనలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ఇల్లు వకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్న
1: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్ర నగర్ ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు బెండ సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించవలసిన సాగు మెలకువలను, పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ జోగ్దండి శ్రీనివాస్, శాస్త్రవేత్త కూరగాయల పరిశోధనా కేంద్రం రాజేంద్ర నగర్ హైదరాబాద్, మహిళా రైతులు శ్రవంతిగా ప్రద్యూష, పద్మావతిగా అక్షయ, లక్ష్మిగా వసంతలు పాల్గొంటున్నారు.
2: బాగున్నావా పెద్దమ్మా?
1: బాగున్నా తల్లి. ఎప్పుడొచ్చినావు కాలేజీ నుండి?
2: ఆ పెద్దమ్మ, నిన్ననే వచ్చినా.
3: అవునారా, బాగున్నావా చెల్లి?
2: ఆ బాగున్నా అక్క. మీరు బాగున్నారా? బావలేడా?
3: ఆ పద్మావతి, ఈసారి ఇంకా వర్షాలు కురుస్తలేవు కదా, పంటలేమేయాలో ఏమో అర్థమే అవ్వట్లేదు. అదే తెలుసుకుందామని ఊర్లోకి పోయిండు.
1: ఇప్పటి వరకు వానలే పడలే, ఎట్లా బతకాలో ఏందో.
2: ఆ అవునక్క, ఈసారి వాతావరణంలో మార్పులు వస్తాయంట. అదే ఎల్నీనో వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానలు సకాలంలో రావట, అందుకే జూలైలో కూడా సరిగ్గా వర్షాలు పడతలేవు కదా.
3: ఆ అందుకే పొలంలో ఏ పంటలు వేయాలో ఏమో అర్థమే అవ్వట్లేదు పద్మావతి.
2: అవునక్క, అందుకే మా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంట మార్చి తక్కువ నీటిని, తక్కువ కాలంలో పండే ఆరుతడి పంటలను వేయమంటున్నారు. ముఖ్యంగా కూరగాయలు వేసుకు

0: ఉంటే మంచి ఆదాయం వస్తుందట.
1: అవునా పద్మావతి, అందుకే మీ బావ బెండ సాగు చేద్దాం అనుకుంటున్నారు. కానీ వాటి ఇగమతలు తెలియవు కదా.
2: అవునమ్మా, తెలియక వేస్తే లాభమేందో కానీ నష్టమే వస్తుంది కదా.
0: అదేం లేదు పెద్దమ్మ, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మన గ్రామానికి వచ్చి కూరగాయల సాగుకి సంబంధించిన అన్ని సంగతులు చెబుతారట.
1: అవునా, మరే మన ఊరికి కూడా వస్తారా?
0: ఓ తప్పకుండా, కూరగాయల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ జే శ్రీనివాస్ సారుని మన ఊరికి పిలుద్దాం. బెండ సాగుకు అవసరమయ్యే అన్ని అంశాలు చెబుతారు. రేపు రమ్మంటాను.
1: సరే పద్మావతి, కానీ రేపు మీ బావ ఊరిలో ఉండడు కదా.
0: మరేం పర్లేదక్క, మనం అన్ని అంశాలను శాస్త్రవేత్తను అడుగుదాం, అన్ని సంగతులు తెలుసుకుందాం, ఆ తర్వాత బావకు చెప్దాం.
2: ఓ సరే అమ్మా.
0: సార్ నమస్కారం, నేను చెప్పాను కదా ఈమె మా పెద్దమ్మ, మా అక్క, వీళ్ళే బెండ సాగు చేస్తానంటున్నారు.
3: ఓ అవునా, నమస్కారం అండి.
2: నమస్కారం సారు.
1: సారు, ఈ పొలంలో బెండ సాగు చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా సాగు చేయాలో చెబుతారా?
3: ఓ తప్పకుండా, అన్ని వివరాలు చెప్తానండి.
0: సరే సారు.
2: ఓ సరే అమ్మా.
0: సార్ నమస్కారం, నేను చెప్పాను కదా ఈమె మా పెద్దమ్మ, మా అక్క, వీళ్ళే బెండ సాగు చేస్తానంటున్నారు.
3: ఓ తప్పకుండా, నేను అన్ని వివరాలు చెప్తానండి, అడగండి.
2: సరే సారు.
1: సారు, బెండ సాగు చేయాలంటే ఎలాంటి నేలలు ఎంచుకోవాలో కొంచెం చెబుతారా?
3: చెప్తానండి. మనము నేలల విషయానికి వచ్చినట్లయితే బెండలు సారవంతమైన ఇసుక నేలలు, అదేవిధంగా మురుకు నీరు పోయే సౌకర్యం గల నల్లరేగడి మనకు అత్యనుకూలంగా ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకు నేలలు వచ్చేసరికి నేల అనేది గుల్లగా ఉండి అదేవిధంగా సారవంతమైన ఒండ్రు నేలలు అత్యధికంగా అనుకూలంగా ఉంటాయి. దీనిలో మనం నేలలు వచ్చేసరికి ఉదాజని సూచిక 6 to 6.8 అనేది ఉంటే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: సారు, వాతావరణ పరిస్థితులు ఎలాంటి సమయంలో విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి?
3: సో బెండలు మనకు వాతావరణానికి చూసుకున్నట్లయితే, ఇది బెండ అనేది ఉష్ణ మండల సమశీతోష్ణ ప్రాంతాలలో ఈ బెండ సాగు అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము. బెండ అనేది మనకు ఎత్తైన కొండ ప్రాంతాలు, అదే చల్లగా వాతావరణ ప్రాంతాలలో కాకుండా మిగతా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇదేంటంటే మనకు పగటి ఉష్ణోగ్రత వచ్చేసి మనకు దీంట్లో 25 to 40 degrees ఉష్ణోగ్రత అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రతలు వచ్చినట్లయితే 22 degrees ఉష్ణోగ్రతను అత్యనుకూలంగా ఈ బెండ సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క వానాకాలానికి అనుకూలమైన మంత్లు చూసుకున్నట్లయితే జూన్ to జూలై మాసంలో మనం ఈ యొక్క బెండ సాగు అనేది వానాకాలంలో వేసుకుంటాం. అదేవిధంగా వేసవికాలంలో చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి మంత్లో మనకు ఈ యొక్క బెండ సాగుకు అనుకూలంగా ఉంటాయి.
2: సారు, అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి మంచి విత్తన రకాలు ఎన్నుకోవాలి సారు?
3: బెండ సాగులో మనము విత్తన రకాలలో చూసుకున్నట్లయితే 2 రకాల విత్తనాలు ఉంటాయి ఇక్కడ. సూటి రకాలు, అదేవిధంగా సంకరజాతి రకాలు ఉంటాయి. సూటి రకాలలో మనం చూసుకున్నట్లయితే ఈ వానాకాలానికి అనుకూలమైన రకాలలో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని సూటి రకాలలో అర్కా అనామిక, అర్కా అభయ్, అదేవిధంగా పంజాబ్ సుహాని, పర్బని క్రాంతి, అదేవిధంగా వర్ష అపహార్, ఈ సూటి రకాలు అనేది మనకు అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా మన సంకర జాతి రకాల్లో మనం చూసుకున్నట్లయితే అర్కా నిఖిత అనే రకము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి విడుదలైన రకము, ఇది కూడా అత్యనుకూలంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థకు సంబంధించిన సంకర జాతి రకాలలో చూసుకున్నట్లయితే రాధిక అనే రకము అడ్వాంట కంపెనీ నుంచి, ఇది కూడా మనకు మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా అపూర్వ హైబ్రిడ్ రకము, ఇది కూడా VNR కంపెనీకి చెందింది, ఇది కూడా అత్యనుకూలంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది.
0: మొక్కలకు అందించే సేంద్రియ జీవరసాయన ఎరువులను ఎలా అందించాలో కొంచెం చెబుతారా సారు?
3: సో మనం దీంట్లో సేంద్రియ జీవరసాయన ఎరువులు అనేది తప్పకుండా మనము ఈ బెండ సాగులో చేపట్టాలి. సో సేంద్రియ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే బాగా మాగిన పశువుల పేడ 8 to 10 tons ఎకరానికి అనేది తప్పకుండా మనం వేయాలి. మొదటగా మనం భూమి చదును చేసుకునేటప్పుడే ఈ సేంద్రియ పదార్థాలు అనేది వేస్తూ ఉండాలి. అదేవిధంగా వర్మి కంపోస్ట్ 2 tons ఒక ఎకరానికి మనము అప్లై చేయాలి. అదేవిధంగా వేపపిండి, సో వేపపిండి వచ్చేసరికి మనకు 250 to 300 kg ఒక ఎకరానికి మనం వేసినట్లయితే మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు మనము ఈ యొక్క భూమి చదును చేసుకునేటప్పుడు మనము రసాయన ఎరువులు, సో రసాయన ఎరువులు కూడా మనము తప్పకుండా వేయాలి. రసాయన ఎరువులలో చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరం, పొటాష్. సో నత్రజని వచ్చేసరికి 3 times వేయాలి. నత్రజని వచ్చేసరికి మనకు దాదాపుగా 33 kg పొటాష్, అదేవిధంగా 104 kg నత్రజని, అదేవిధంగా 125 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఈ విధంగా ఈ పొటాష్ కానివ్వండి, అదేవిధంగా SSP కానివ్వండి, ఇవి ఒకటే దఫాలో మొదటగా వేస్తాము. అదేవిధంగా మనకు నత్రజని వచ్చేసరికి 3 times మనము నత్రజని అనేది మనం భూమిలో వేసుకోవాలి. ఇట్లా బాగా చదును వేసుకొని మనం సాయిల్ మంచిగా కలిపి మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
2: బెండ మొక్కలకు ఆశించే పురుగులు తెగుళ్ల నివారణకు చేపట్టవలసిన పద్ధతులు కొంచెం చెప్తారా సారు?
3: తప్పకుండా చెప్తానండి. దీంట్లో మనకు బెండ

0: సాగులో ముఖ్యంగా మనది ఏంటంటే కాయ తొలిచే పురుగులు అనేది ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి. కాయ తొలిచే పురుగులు ఏంటంటే పూత దశ నుంచి మనకు కాయ వచ్చే సమయంలో ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాయతొలిచే పురుగులను మన నివారణకు ట్రైకోగ్రామా కిలోనస్ కానివ్వండి, లేదా క్రైసోగార్నియా కార్నియా అనేది మనకు ఈ యొక్క బయో ఏజెంట్స్ ట్రైకోకార్డ్స్ అనేది మనం మొదటగా లార్వ దశలోనే మనం విడుదల చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనకు కొన్ని లింగాకర్షక బుట్టలు, మనం చూసుకున్నట్లయితే 3 నుంచి 5 లింగాకర్షక బుట్టలు అనేది అమర్చుకున్నట్లయితే ఆ పురుగులు, తల్లి పురుగులు ఏదైతే ఉంటాయో ఆ బుట్టలో పడేసి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని ద్వారా కూడా మనకు తగ్గనట్లయితే ఇమిడాక్లోరోప్రైన్ మందు కూడా మనం పిచికారు చేసుకోవాలి. అదేవిధంగా ప్రొఫెనోఫాస్ 2 ml పర్ లీటర్ వాటర్లో వేసి మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ పిచికారు అనేది కెమికల్స్ మనం మారుస్తూ ఉండాలి. 7 రోజుల వ్యవధి కాలంలో ఆల్టర్నేట్ కెమికల్స్ మనం పిచికారు చేసుకుంటే ఈ యొక్క కాయతొలిచే పురుగుల నుంచి మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే దీప పురుగులు, సో దీప పురుగులు ఏంటంటే ఆకుపచ్చగా పురుగులు ఉండి చిన్నగా ఆకుల పైన కానివ్వండి, అదేవిధంగా దాని వెనకాల కానీ వచ్చి రసాన్ని పీల్చుతూ ఉంటాయి. రసాన్ని పీల్చి ఒక ఆకులను డ్యామేజ్ చేస్తూ అదేవిధంగా ఆకులు అనేది ఎల్లో కలర్లో అయిపోతూ ఉంటాయి. దాంతోపాటు అవి మనకు ఫ్రూట్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దాన్ని నివారణ కొరకు మనకు ఫిఫ్రోనిల్ 2 ml పర్ లీటర్ వాటర్లో వేసి మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ దీప పురుగు నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎర్రనల్లి, సో ఎర్రనల్లి కూడా మనకేంటంటే పంట చివరి దశలో ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో దీన్ని నివారణ కొరకు మనకు నీటిలో కరిగే గంధకము పైరోమెసిన్ అనే మందు 1 ml పర్ లీటర్ వాటర్లో వేసి మనం పిచికారు చేసుకున్నట్లయితే ఎర్రనల్లి నుండి మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమ, సో తెల్లదోమ అనేది మనకు చాలా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వెజిటేటివ్ గ్రోత్ నుంచి మనకు లాస్ట్ ఫ్రూటింగ్ స్టేజ్ వరకు తెల్లదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. సో దీంట్లో మనం దీని తెల్లదోమ రాకుండా ఉండాలంటే కొన్ని జిగురు అట్టలు అనేది పెట్టుకోవాలి. జిగురు అట్టల్లో చూసుకున్నట్లయితే పసుపు రంగు జిగురు అట్టలు 20 నుంచి 25 క్రానికి. అదేవిధంగా దీంట్లో కెమికల్స్ ఒకవేళ మనకు స్టిక్కీ స్ట్రాప్స్ అనేది దీంట్లో తెల్లదోమకైతే మనకు పసుపు రంగు జిగురు అట్టలు, అదేవిధంగా త్రిప్స్ మైట్స్కి వచ్చినట్లయితే మనకు పసుపు రంగు బ్లూ కలర్ జిగురు అట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ విధంగా కూడా అమర్చుకున్న తర్వాత కూడా మనకు ఒకవేళ ఈ తెల్లదోమ పోనట్లయితే ఎస్ఎఫ్ఎట్ అనే మందు 1.5 gram లీటర్ వాటర్ వేసి మనం పిచికారు చేసుకున్నట్టు తగ్గించుకోవచ్చు. ఈ తెల్లదోమ ఎక్కువ ఉధృతి రావడం వల్ల దీంట్లో మనకు పల్లాకు తెగులు అనేది ఆశిస్తూ ఉంటాయి. ఈ పల్లాకు తెగులు అనేది ఈ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెంది, పల్లాకు తెగులు అనేది మనకు మేజర్గా ఏంటంటే ఆ లీవ్స్ లో వెయిన్స్ అనేది మనకు ఈనెల్ అనేది ఎల్లో కలర్లోగా మారి మొక్క అనేది గిడ్సబారి దిగుబడి తగ్గుతుంది. కాబట్టి శంకు లేదా పల్లాకు తెగులను మనం కంపల్సరీగా మనం కంట్రోల్ చేసుకోవాలి తెల్లదోమను, లేకపోతే పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. సో ఈ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే మన భారతదేశంలో పల్లాకు తెగులు తట్టుకునే కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఎంచుకొని మనం మొదటగా వేసుకున్నట్లయితే ఈ యొక్క పల్లాకు తెగులు కానీ తెల్లదోమ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు. మొదటగా విత్తిన వెంటనే మనకు ఎండు తెగులు ఎక్కువ వస్తుంటాయి. ఎండు తెగులు రాకుండా ఉండాలంటే కాపరాక్సిక్లోరైడ్ 2 gram 1 liter వేసి మనం ఈ యొక్క మొక్కల మొదల బాదంలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు కూడా రాకుండా మనం చూసుకోవచ్చు.
1: బెండ సాగు చేసుకుంటే ఎన్ని రోజులకు పంట కోత వస్తుంది సారు?
0: సో బెండ 45 నుంచి 50 రోజుల వ్యవధిలో మనకు ఫస్ట్ పూత వస్తుంది. ఆ పూత వచ్చిన తర్వాత మనకు 55 నుంచి 60 రోజుల వ్యవధిలో మనకు ఫస్ట్ కోత వస్తుంది. తర్వాత అట్లా దఫాలుగా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో మనం ఈ యొక్క పంట అనేది కోత వస్తూ ఉంటుంది. దీంట్లో మొదటగా పుష్పం వచ్చిన 4 నుంచి 6 రోజుల వ్యవధిలో మనం కంపల్సరీగా ఈ యొక్క ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. లేదంటే ఏంటంటే అవి మనకు బాగా ముదిరిపోయి అవి మార్కెట్లో ఉండవు. సో దీని మినిమం మన బెండ సైజ్ వచ్చేసరికి మనకు 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు అనేది ఉండాలి. ఎంత చిన్నగా ఉంటే అంత మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం హార్వెస్ట్ చేసేసుకొని మార్కెట్లో సెండ్ చేసి మనం ఇది చేసుకోవచ్చు. దిగుబడి వచ్చేసరికి మనకు ఖరీఫ్లో 3 నుంచి 4 టన్నులు ఒక ఎకరానికి అనేది మనకు ఈ యొక్క బెండ దిగుబడి వస్తుంది. అదేవిధంగా సమ్మర్లో వచ్చేసరికి మనకు 2 నుంచి 2.5 టన్నులు మనకు ఎకరానికి అనేది దిగుబడి వస్తుంది. సో విత్తనం మూత వచ్చేసరికి మనకు 4 నుంచి 6 kg ఒక ఎకరానికి విత్తనం అనేది అవసరం ఉంటుంది.
1: మార్కెట్ ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా సారు?
0: అసలు మార్కెట్లో చూసుకున్నట్లయితే బెండ అనేది చాలా మంచి పంట. సో దీంట్లో మనము ఏంటంటే వానాకాలంలో అదేవిధంగా వేసవి కాలంలో బెండ మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. సో దీంట్లో మనము మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనకు మినిమం మన కాస్ట్ వచ్చేసి 30 నుంచి 40 రూపాయల కేజీ అనేది వెలుగుతుంది. అంటే తక్కువ కాలంలో ఈ బెండ అనేది మనం సాగు చేసుకోవచ్చు. దీంట్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బెండలో మనం చూసుకున్నట్లయితే రిచ్ ఇన్ అయోడిన్ కంటెంట్, అదేవిధంగా వైటమిన్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం అనే ఇతరత ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ బెండ సాగు చేయడం వల్ల మనకు దిగుబడి వస్తుంది, అదేవిధంగా మనకు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. బెండ వచ్చేసరికి మనకు మన భారతదేశంలోనే మనం దీంట్లో వివిధ రకాలుగా మనం వాడుకోవచ్చు. సలాద్ కానివ్వండి, సూపు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బెండ వగురు కూడా తయారుస్తున్నారు. బెండ వగురు ఏంటంటే, ఎక్కడైతే మన యుద్ధాలు జరుగుతుంటాయో ఆ టైంలో మనం బెండ వగురుని కూడా ఆ యుద్ధ సమయంలో వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా బెండలో ఇతర పోషకాలు ఉన్నాయి కాబట్టి మనం రోజువారీ తీసుకుంటే మంచి ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బెండ సాగు అనేది

0: ఓన్లీ 5,000 ఎకరాలు మాత్రమే బెండ సాగులో ఉంది. సో మనకు దాదాపుగా 15,000 నుంచి 20,000 ఎకరాలు పెంచవలసిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మనం బెండ సాగు చేసుకుంటే రైతులు దిగుబడి ఎక్కువ ఆశించి వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా ఆశించవచ్చు.
1: బెండ సాగులో ఆచరించాల్సిన ముఖ్యమైన పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయా సారు?
0: సో దీంట్లో మనం పద్ధతులలో మనం చూసుకున్నట్లయితే మొదటగా మనము వానాకాలంలో చూసుకున్నట్లయితే బోదెల పద్ధతిలో మనము ఈ యొక్క సాగును చేసుకోవాలి. బోదెలు తరగతులు చేసుకున్న తర్వాత మనం దాంట్లో బాగా మాగిన పశువుల పేడ, సేంద్రియ పదార్థాలు కానివ్వండి, పశువుల పేడ, అదేవిధంగా వేప పిండి కానివ్వండి, వర్మి కంపోస్ట్, ఇవి తప్పకుండా మనము వేయాలి భూమిలో. వేసిన వెంటనే ఎరువులు కూడా దఫాదఫాలుగా వేసుకుంటే మనకు మంచిది. బెండలో మనం చూసుకున్నట్లయితే విత్తన మోతాదు అనేది తక్కువగా ఉంటుంది. సూటి రకాలలో చూసుకున్నట్లయితే 60 నుంచి 70% మాత్రమే విత్తన మోతాదు అనేది ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మనము గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనం మినిమం ఒక మొక్కకు మొక్క దూరం కూడా స్పేసింగ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దీంట్లో స్పేసింగ్ వచ్చేసరికి మనకు 30 సెంటీమీటర్లు మొక్కకు మొక్క దూరం అనేది మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఒక మొక్క దగ్గర మాత్రం ఒకటే మొక్క వెంచేటట్టు చూసుకోవాలి. సో థిన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి మనం దీంట్లో. ఒకవేళ ఒక ప్లేస్లో ఒక 3 నుంచి 4 మొక్కలు ఉన్నట్లయితే మొక్క ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకే ప్రదేశంలో మనం 1 నుంచి 2 మొక్కలు మాత్రమే ఉంచి మిగతా మొక్కలను మనం థిన్నింగ్ చేసుకున్నట్లయితే ఆ మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది, పోషకాలు కూడా ఎక్కువ తీసుకొని దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనము హార్వెస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. మనము మార్కెటింగ్లో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న సైజ్ చూసేసి బెండకాయలు తీసుకుంటారు. కాబట్టి మనకు పూత వచ్చిన 3 నుంచి 4 రోజుల వ్యవధిలోనే మనం ఈ యొక్క కోత అనేది కోయాలి. కోసిన వెంటనే మనం మార్కెట్ పంపిస్తే మంచి ప్రైస్ అని రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: బెండ సాగు గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సారు.
2: ధన్యవాదాలు సారు.
3: ధన్యవాదాలు సారు.
0: ధన్యవాదాలండి.
1: ఇప్పటి వరకు తోటముచ్చట్లు కార్యక్రమంలో బెండ సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వివరంగా చర్చించాం. మరొక అంశంతో మరలా వచ్చే శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వానాకాలంలో మొక్కజొన్న సాగు పాటించవలసిన మెళకువలు. ఈ విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించే పంటల్లో వరి ప్రత్తి తర్వాత మొక్కజొన్న ప్రధానమైన పంట. ఈ మొక్కజొన్నను జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. మొక్కజొన్న విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి సయాంట్రిలిప్రోల్ మరియు థయామిథాక్సామ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెర పురుగును నివారించుకోవచ్చును. విత్తనం వేసే సమయంలో ఎకరానికి 50 కిలోల డిఏపి మరియు 50 కిలోల యూరియా, అంతేకాకుండా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేయాలి. పంట అంతర కృషి చేసిన తర్వాత 30 నుంచి 35 రోజుల దశల్లో 50 కిలోల యూరియా మరియు పంట పూత దశలో ఉన్నప్పుడు 50 కిలోల యూరియా. కలుపు యాజమాన్యం చూసినట్లయితే విత్తిన తర్వాత అట్రజిన్ అనే కలుపు మందును 800 నుంచి 1000 గ్రాముల చొప్పున 200 లీటర్లలో కలిపి నేలలో తేమ ఉన్నప్పుడు నేలపై పిచికారీ చేయడం వల్ల తొలి దశలో కలుపు రాకుండా జాగ్రత్త పడవచ్చును. అదే పైరు 20 నుంచి 25 దశల్లో ఉన్నప్పుడు కలుపు సమస్య గమనించినట్లయితే టోప్రమిజోన్ మరియు అట్రజిన్ కాంబినేషన్ మందును విత్తిన తర్వాత 30 నుంచి 35 రోజుల దశలో కల్టివేటర్ సహాయంతో అంతర కృషి చేయడం వల్ల కలుపు మొక్కలను పూర్తిగా నివారించవచ్చును. అదేవిధంగా టోప్రమిజోన్ 36 మిల్లీలీటర్లు మరియు 400 గ్రాముల అట్రజిన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి సరిపోయేలా పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కజొన్నలో చే కలుపుని నివారించుకోవచ్చును. ఇంకా మొక్కజొన్నలో నీటి యాజమాన్యంని గమనించినట్లయితే మొక్కజొన్న తొలి దశలో నీటి ముంపుకి అదేవిధంగా పూత దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి ఇలాంటి సమస్యలకి గురి కాకుండా చర్యలు చేపట్టాలి. మొక్కజొన్నలో ప్రధానంగా పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే గనక 1 లేదా 2 నీటి తడులు ఇచ్చుకోవాలి.

చెప్పాలి. అంతేకాకుండా మొక్కజొన్న ప్రధానంగా వర్షాకాలంలో కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు ఆశిస్తాయి. ఇవే కాకుండా పంట బెట్టకి గురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి పంటను నష్టపరుస్తుంది. కాండం తొలచు పురుగు పైరు 10 నుంచి 20 రోజుల దశలో ఉన్నప్పుడు ఆశించి నష్టపరుస్తుంది. కాండం తొలచు పురుగు మొదట ముడుచుకున్న ఆకు ద్వారా కాండంలోకి ప్రవేశిస్తుంది. ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కలో ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది వెడల్పాటి రంధ్రాలు వరుస క్రమంలో గమనించవచ్చు. అంతేకాకుండా ఈ కాండం తొలచు పురుగు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది. మొవ్వు చనిపోయి డెడ్ హార్ట్స్ లేదా గొడ్డు మొక్కగా మారుతుంది. ఈ కాండం తొలచు పురుగు నివారణకి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వల్ల కాండం లోపల ఉన్న ప్యూప లేదా కోశస్థ దశ అనేది చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పురుగు ఆశించిన మొక్కలను తీసివేయాలి. అలాగే మొక్కజొన్న చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్న పంటని వేసుకోవడం వల్ల కాండం తొలచు పురుగు అనేది జొన్నకి ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటని తీసివేయాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ట్రైకోగ్రామా కిలోనీస్ పరాన్నజీవి కార్డులని ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగుని గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి ఆకుల సుడ్లలో వేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కాండం తొలచు పురుగు నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకోవచ్చును. అంతేకాకుండా వానాకాలం మొక్కజొన్నను ఆశించే పురుగులలో ప్రధానమైనది కత్తెర పురుగు. కత్తెర పురుగు యొక్క ఆడపురుగు ఆకుల అడుగులలో మరియు కాండం మీద గ్రుడ్లను పెడుతుంది. ఈ గ్రుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ దేహం కలిగి ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అంతేకాకుండా లార్వా మీద 4 నల్లని చుక్కలు చతురస్రాకారంలో గమనించవచ్చు. అంతేకాకుండా లార్వా తల మీద తలక్రిందులుగా ఉండే వైయాకరపు గుర్తుని కూడా గమనించవచ్చును. ఈ కత్తెర పురుగు తొలిదశ లార్వాలు ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. అదే ఎదిగిన లార్వాలు ఆకులను వెలుపల నుండి లోపల వైపుకి తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంతేకాకుండా పురుగు విసర్జితాలని మొక్కల సుడులలో గమనించవచ్చు. ఎదిగిన లార్వాలు ఆకులను మొత్తం తినివేసి మొక్కను కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క విసర్జితంని ఆకుల మీద మరియు సుడులలో కూడా పసుపచ్చని గులికల మాదిరిగా గమనించవచ్చును. ఈ కత్తెర పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ పురుగు కోశస్థ దశ నెలలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతేకాకుండా సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సామ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధిని చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటని రక్షించుకోవచ్చు. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టుకొని ఈ పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. మొక్కజొన్నతో పాటు అంతర పంటలుగా పప్పుధాన్య పంటలను వేయడం వలన మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ మిత్ర పురుగులు కొంతవరకు కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మొక్కజొన్నలో సిఫారసు చేసిన మేరకు ఎరువులను వేసుకోవాలి. పైరులో ఎక్కడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట విత్తన 30 రోజులలోపు ఈ కత్తెర పురుగును గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవసంబంధిత మందైన బాసిల్లస్ థురింజియన్సిస్ అనే మందును 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట 25 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు 9 పాళ్ళ ఇసుకలో 1 పాలు సున్నం కలిపి మొక్కల సుడ్లలో వేసుకోవడం వలన ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. పంట 30 నుంచి 65 రోజుల దశలో ఉన్నప్పుడు జీవ సంబంధిత మందులైన మెటారైసెమ్ అనెసెప్లియా లేదా న్యూమరేరియా రిలే అనే మందును 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు లేదా స్పైనిటోరామ్ అనే మందు 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రిప్రోల్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు
లీటర్ నీటికి

0: కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చును. పంట 60 రోజులు దాటిన తర్వాత కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎదిగిన లార్వాలు గమనించినట్లయితే విషపు ఎరని మొక్కల సుడ్లలో వేసుకోవాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల బెల్లంని 2 కిలోల తౌడులో తగినంత నీటితో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. విషపు ఎర వేసుకునే అరగంట ముందు 100 గ్రాముల థయోడీ కార్బ్ మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొక్కల సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చును. ఈ కత్తెర పురుగుని సకాలంలో గుర్తించి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించడానికి మందులు పిచికారీ చేసేటప్పుడు మొక్కల సుడ్లలో పడే విధంగా పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును. కత్తెర పురుగును సకాలంలో గుర్తించి సూచించిన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును.
1: విన్నారు కదా, వానాకాలంలో మొక్కజొన్న సాగు పాటించవలసిన మెళకువలకు సంబంధించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష్ గారి ప్రసంగం అది. ఇప్పుడొక ప్రకటన.
2: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: పోతదట పోతదట గొల్లల పిల్ల మొగడత పోతదట గొల్లల పిల్ల మొగడత పోతదట గొల్లల పిల్ల
1: పోతదట పోతదట గొల్లల పిల్ల మొగడత పోతదట గొల్లల పిల్ల మొగడత పోతదట
2: జానపద గేయం విన్నారు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఈ ఇల్లు వాకిలి కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో పండు ఈగల సమస్యకు సంబంధించి నివారణ తెలియజేస్తారు మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి షహనాజ్ గారు.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య

0: సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్టి గారి సంభాషణ వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్, మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్ ప్రతి సంవత్సరం?
2: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
2: ఇది కూడా మారుతుంది మ్యామ్. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ వన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
2: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్గా అప్లికేషన్ ఫామ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ కానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
2: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, హీజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
2: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
2: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్, లెస్ దాన్

0: ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కాంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్గా మనం అకౌంట్ ఓపెనింగ్కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్
0: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది PPF.
0: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది.
1: ఓకే,
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తారు.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్, మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయనకి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్,
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత

0: ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు, 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ వీఆర్ ఇన్ 2025. సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
1: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్. ఈనాటి పార్లమెంటు సమావేశాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్ర నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్ర నుంచి. అలాగే రాత్రి 10:00 పార్లమెంటులో ఈనాటి ప్రశ్నోత్తరాల సమయ కార్యకలాపాల రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్ర నుంచి రిలే.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలో భద్రతకే అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వ్యయం 1.20 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. మానవ తప్పిదాలను తగ్గించేందుకు స్టేషన్లు, లెవెల్ క్రాసింగుల వద్ద నూతన ఇంటర్లాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య జరిగిన గంటన్నర చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై రేపు మధ్యాహ్నంలోగా చర్యలు తీసుకోవాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కేంద్రానికి గడువు విధించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు సీబీఐ 17 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ఇచ్చామన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో నివాస ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల స్థలాలను తీసుకుని ఆ శాఖలకు వేరే చోట కేటాయించాలని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దెబస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దెబస్సుల కొనసాగింపు, నిర్వహణకు సంబంధించి అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి యజమానులు ఎటువంటి అభద్రతాభావానికి గురికావలసిన అవసరం లేదని పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో ఎవరూ పాల్గొనవద్దంటూ జేఎన్యూ యాజమాన్యం అడ్వైజరీ జారీ చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. ఆడబులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన రాజశ్రీ గీతం, చక్రవర్తి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు ఒక రాధ ఇద్దరు కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో ఇప్పుడు దేవుని గెలిచిన మానవుడు ఈ చిత్రం కోసం

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి మంచు పల్లకి చిత్రం కోసం ఎస్ జానకి పడిన వేటూరి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: आप परेशानियों से घिरे हैं, मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 1446 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
3: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. मंत्रिमंडल ने पेपर लीक और परीक्षा में गड़बड़ी के मामलों में फास्ट ट्रैक अदालत बनाने और कड़ी सजा सुनिश्चित करने वाले मसौदा विधेयक को मंजूरी दी. राष्ट्रीय परीक्षा एजेंसी में सुधार को लेकर सरकार सख्त. पेपर लीक मामले में 47 अधिकारी बर्खास्त. केंद्रीय मंत्री जेपी नड्डा और

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయ కార్యకలాపాల రికార్డింగ్ బదులుగా ఇప్పుడు మధుర గీతాలు వింటారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10:05:47. మధుర గీతాలు విందాం.

మీరు విన్న పాట బీదల పాటలు చిత్రం కోసం ఆరుద్ర రచనకు ఎంఎల్ వసంతకుమారి గానం, అశ్వత్థామ ఎస్ఎం సుబ్బయ్య నాయుడు స్వరకల్పనాది. ఇప్పుడు వినండి.

సంసారం చిత్రం కోసం ఘంటసాల జిక్కి బృందం పాడిన పాట అది, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం. ఇప్పుడు

రూపవతి చిత్రం కోసం పీఠాపురం జిక్కి, గానం కేజీ శర్మ, పాట రచన సిఆర్ సుబ్రహ్మణ్యం, సంగీతం

ఆ పాట తరువాత ప్రేమ చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన కొండముడి గోపరాయ శర్మ రచన సిఆర్ సుబ్రహ్మణ్యం సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ప్రియురాలు చిత్రం కోసం టి కనకం, నల్లా రామమూర్తి పాడిన అనిశెట్టి రచన, సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు స్వరకల్పన.

మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, పెంపుడు కొడుకు చిత్రం కోసం ఏఎం రాజా బృందం పాడిన శ్రీశ్రీ రచన సాలూరు రాజేశ్వరరావు సంగీతం.

మీరు విన్న ఆ పాట గానం జిక్కి, గీతరచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:28:35. మధుర గీతాలు వింటున్నారు.

ఆ పాట తరువాత దొంగరాముడు చిత్రం కోసం సముద్రాల సీనియర్ రచన, పెండ్యాల సంగీతం, ఘంటసాల జిక్కీ గానం.

మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, జయసింహ చిత్రం కోసం పి సుశీల గానం, సముద్రాల జూనియర్ రచన, టీవీ రాజు సంగీతం.

ఆ పాట తర్వాత మధుర గీతాల్లో వసంతసేన చిత్రం కోసం దాశరథి రచనకు సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో బి వసంత పాడిన ఈ పాట.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మధుర గీతాలు వింటున్నారు. తలెత్ మహమూద్ పాడిన పాట విందాం ఇప్పుడు. మనోరమ చిత్రం కోసం సముద్రాల సీనియర్ రచన, రమేష్ నాయుడు సంగీతం.

ఇప్పుడు వినండి శాంతి నివాసం చిత్రం కోసం ఏపీ కోమల పీలీలా గానం, సముద్రాల రచన, ఘంటసాల సంగీతం.

ఏ

మధుర గీతాల్లో ఇప్పుడు భలే అమ్మాయిల చిత్రం కోసం జిక్కీ బృందం పాడిన కొసరాజు గీతం, సాలూరు రాజేశ్వరరావు హనుమంతరావు సంగీతం.

0: connectivity between Andhra Pradesh and Karnataka. He also informed about Cabinet's approval for Bharat Audyogik Vikas Yojana Rasayan or Bhavya Rasayan scheme for establishing 3 dedicated chemical parks in the country. Both the Houses of Parliament were adjourned till Monday following ruckus for the 5th consecutive day today over the issues of NEET paper leak and student protests. Despite repeated assurance from the government side that it is ready to discuss issues related to NEET paper leak case, the opposition continued its protest demanding the resignation of Union Education Minister Dharmendra Pradhan. Parliamentary Affairs Minister Kiran Rijiju said that the government is ready to discuss the NEET paper leak issue from day one. He said due to certain conditions imposed by the Congress, the discussion could not take place. President Draupadi Murmu met Romanian Prime Minister Ili Bolohan in Bucharest today and held fruitful discussions on advancing the India-Romania partnership. The two leaders reviewed bilateral ties and discussed ways to strengthen cooperation in trade, investment, clean energy, connectivity and emerging technologies. Delhi police has refuted fake news circulating on social media claiming that Delhi police has imposed a ban on food delivery app services across New Delhi area. In a social media post, Delhi police said that this claim is completely false, baseless and misleading. It said that the Delhi police has not imposed any ban on the delivery services in New Delhi area. And in shooting, India, Sanya won the silver in the women's 10-meter air pistol event at the ISSF World Cup in Hangzhou, China, opening the country's medal account at the tournament. 22-year-old shooter scored 243.4 in the final to secure a podium finish against a strong international field. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావనలో మౌనం శ్రీమతి బి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తి రంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళా శాసనం ప్రసారమవుతాయి. 6:30 పొలం పనుల్లో అనువైన అపరాల సాగు రకాలు వివరాలు వింటారు. 7:00 మెదక్ జిల్లా సమాచార లేఖ ఆర్ గంగారాం గౌడ్ అందిస్తారు. 7:15 ఉదయతరంగిణిలో ప్రపంచ మునిగివేతల నివారణ దినోత్సవం గురించిన విశేషాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా గురించి కంటి వైద్య నిపుణురాలు వి విజిత వేంపులూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువిల్లి అప్పన్న బృందం వారి నదస్వర వాదనం వింటారు. రేపు ఉదయం 9:30 యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో వాతావరణకి స్వచ్ఛత ఔర్ సుందరత హమార దాయిత్వ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కృష్ణకుమారి. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లకం మహిళల కార్యక్రమంలో ప్రపంచ మునిగివేతల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీమతి సరస్వతి కరవది గారి ప్రసంగం వింటారు. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మల్కాజ్గిరిలోని నేషనల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సతీ సావిత్రి కథ 2వ చివరి భాగం. కథకులు శ్రీ గిడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో వ్యవసాయంలో సేంద్రియ మల్చింగ్ విధానం ప్రాముఖ్యత, ఇందుకు సంబంధించిన వివరాలు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో పండు ఈగల సమస్య నివారణ. మోజర్ల ఉద్యానవన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి షహనాజ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:15 ఈ వారం పార్లమెంటు సమావేశాల సమీక్ష వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:20. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగుస్తున్నాయి. డిహెచ్ వేదికగా మా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై. రేపు ప్రభాత ప్రసారంలో కలుసుకునే వరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.